మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:10 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై క్షేత్రదర్శిని. మరి ఇందాక మీరు విన్న సుప్రభాతం ఉడిపి శ్రీకృష్ణ సుప్రభాతం. మరి ఈరోజు మనం దర్శించబోయే క్షేత్రం వచ్చేసి ఉడిపి అన్నమాట. కొన్ని ప్రాంతాలు స్థలాల కథలు విన్నప్పుడు ఆశ్చర్యం అనేది చాలా చిన్న పదం అనిపిస్తుంది. పోయినసారి ఉడిపికి వెళ్ళినప్పుడు అసలు ఉడిపి హెరిటేజ్ ఏంటి, స్టోరీ ఏంటి అని కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటి అంటే, బీచ్ దగ్గర ఒక షిప్ని, పెద్ద షిప్ని స్టామ్ నుంచి కాపాడుతూ మధ్వాచారి గారు కాపాడారంట. కాపాడాక ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుని, మీకు ఏం కావాలంటే అది తీసుకోండి, దీని మీద వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఎన్నో ఉన్నాయి, మీ ఇష్టము అంటే, ఆయన ఆ షిప్లో ఉన్న శాండిల్వుడ్ బ్లాక్స్ తీసుకున్నారంట. అందరూ ఆశ్చర్యపోయారు, అదేంటి బంగారాలు వజ్రాలు ఇవన్నీ వదిలేసి శాండిల్వుడ్ తీసుకోవడం ఏంటి?

టేం చేసుకుంటారు అని. కానీ అది గోపిచందనం అంట. అందులోంచి వచ్చింది ఉడిపి విగ్రహం. అందులో శ్రీకృష్ణుడి విగ్రహం దొరికి దాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించారట, మీకు తెలుసా? మరి ఉడిపి గురించి ఇంకొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకునే ముందు ఇంకో పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న చోటు పేరు ఉడిపి. కనకదాసు అని ఒక భక్తుడు ఉండేవారంట. ఆయన రోజు గుడి దగ్గరికి వచ్చి కృష్ణుడి కోసం కవితలు, పాటలు, భజనలు పాడేవారట. కానీ అప్పట్లో ఆయన కాస్ట్ విషయం వల్ల ఆయనని గుడిలోకి రానిచ్చేవాళ్ళు కాదంట. మరి ఆయనేమో ఒక్కసారి కళ్ళారా తన స్వామిని చూసుకోవాలి అని ఎంతో తపన పడుతూ ఉండేవారట. మరి అప్పుడేం జరిగిందో తెలుసా? శ్రీకృష్ణమూర్తి కనకదాసు ఉన్న వైపు విగ్రహం తిరిగిందంట. అప్పుడు ఆయన కిటికీలోంచి కృష్ణమూర్తి దర్శనం చేసుకుంటే అసలు అమితానందంతో ఎంతో పొంగిపోయారట. తన స్వామి తన కోసం ఇన్ని కట్టడులు, కట్టుబాట్లు, ఆస్తి, అంతస్తు, కులం, మర్యాద ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన కోసం ప్రేమతో ఆయన వైపు చూశారు అని. అందుకే

ఇప్పుడు కూడా మీరు ఉడిపికి వెళ్తే కృష్ణుడిని ముఖద్వారం నుంచి కాకుండా ఒక చిన్న వెండి విండో నుంచి చూడాలి. ఆ కిటికీని కనక కిండి అంటారు. సో అక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవాలి. అసలు ఎంత బ్యూటిఫుల్ స్టోరీ కదా. మరి దీని గురించి ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఓ పాట మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:59 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి నాకు ఉడిపి టెంపుల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అక్కడ ఉన్న సింప్లిసిటీ. అక్కడ ఎంతో పీస్ అండ్ కామ్ దొరుకుతుంది మనకి. అలా ప్రశాంతంగా కూర్చుని ఏమీ చేయకుండా జస్ట్ అక్కడున్న అద్భుతమైన భావాన్ని లోనికి తీసుకోవడమే మైండ్లో ఉండే ఫస్ట్ విషయం. అంటే మనుషులు గోడలు కడితే దేవుడు ఒక చిన్న కిటికీ వెతుకున్నారు, అక్కడి నుంచి కూడా దర్శనం సంభవం అయింది అనేది చిన్న విషయం కాదు కదా. అండ్ మనం ఆలోచిస్తే జీవితంలో కూడా భక్తి, ప్రేమ ఇవన్నిటికీ ఒక స్థాయి, అంతస్తు అవన్నీ అవసరం లేదు. డివోషన్ అనేది ఉంటే ఎంత కష్టమైనా పరిష్కారం ఎలాగో అలా కనుక్కుంటాము అని. మరి మీరు ఆలోచించి చూడండి. అండ్ మీకు వీలైతే తప్పకుండా ఉడిపిలో శ్రీకృష్ణ మఠ్ కంపల్సరీగా దర్శనం చేసుకోండి. ఒక చక్కటి పాట మీకోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:12 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. హెల్తీ మార్నింగ్స్ అనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. పొద్దున్నే 5 అవ్వకుండ లేచేసి అసలు చాలా పనులు చేసేయాలి, ఇది చేసేయాలి, జిమ్కి వెళ్ళిపోవాలి, వాకింగ్కి వెళ్ళాలి, రన్నింగ్కి వెళ్ళాలి, యోగా కూడా చేసేయాలి, ఇది అది అని. ఆ హడావిడి వల్ల చాలామంది అమ్మో దిస్ ఇస్ సో ఇంటిమిడేటింగ్, ఇది నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి దానివైపు అంత తొందరగా చూస్తూ ఉంటారు. చాలా అసలు నాకు ఈ రొటీన్లో సెట్ అవ్వదు, నాకు ఇన్ని పనులు ఉన్నాయి, నేను దీనికి టైం ఎలా తీయగలుగుతాను అని. బట్ చిన్న విషయం మనం మర్చిపోతాం ఏంటి అంటే, ఎంత పెద్ద సముద్రం అన్నా చిన్న చినుకుతో స్టార్ట్ అయినట్టే ఎంత పెద్ద టాస్క్ అయినా చిన్న పనితోటే మొదలవుతుంది. ఇప్పుడు మీరు హెల్తీ మార్నింగ్ అనగానే ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆర్ రేపు పొద్దున్న లేచినప్పటి నుంచి అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అని రూల్ ఏం లేదు కదా. వన్ హెల్తీ హ్యాబిట్ అట్ ఎ టైం. మీరు మెల్లగా ఒక హ్యాబిట్ తర్వాత ఒకటి బిల్డ్ చేసుకుంటూ వెళ్తే స్లోలీ బట్ స్టడీలీ మీ హెల్తీ మార్నింగ్స్ మీ సొంతం అవుతాయి. మరి హెల్తీ మార్నింగ్స్ ఎలాగా, అసలు వాట్ కాన్స్టిట్యూట్స్ అ హెల్తీ మార్నింగ్ అని మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:31 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మీకు తెలుసా, జిమ్లో అయినా ఇంకా ఏ వర్కౌట్లో అయినా ద మోస్ట్ టఫెస్ట్ టాస్క్ ఏంటో, లైక్ ద మోస్ట్ డిఫికల్ట్ వర్కౌట్ ఇస్ టు షో అప్. జిమ్కి వెళ్ళడం అనేది లైక్ టు బీ దేర్ కన్సిస్టెంట్గా మానేయకుండా హ్యాస్ టు బీ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్, అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ మనకు అలవాటయ్యే వరకు. మనము మామూలుగా ఎవరికన్నా హే నేను సండే ఈ టైంకి లంచ్కి కలుస్తాను అంటే వీ మేక్ ష్యూర్ వీ షో అప్, రైట్? ఎందుకు, మనం వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఇచ్చాము, నేను ఈ టైంకి పలానా టైంకి పలానా చోటుకి పలానా వ్యక్తిని కలవడానికి వెళ్తాను అని. మరి అలాంటప్పుడు జిమ్కి వెళ్ళడం అనేది మనకి మనం ఇచ్చుకుంటున్న కమిట్మెంట్ కదా. ఎవరి కోసమో ఇఫ్ యూఆర్ స్టాండింగ్ ఆన్ అవర్ వర్డ్, మరి మన కోసం మనము కమిటెడ్గా ఉండాలా లేదా? అదే మైండ్ సెట్లో ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్ కష్టమైన ఎలాగో అలాగా, లేదు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అని ముందుకు సాగితే దట్ విల్ హెల్ప్ యూ బిల్డ్ అ హ్యాబిట్. కానీ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యే ముందు ఇది నేను ఎందుకు చేస్తున్నాను, ఇది నాకు అసలు ఇంపార్టెంట్ ఎందుకు అనే క్లారిటీ మీరు తెచ్చుకోవాలన్నమాట. వన్స్ యూ హ్యావ్ అ క్లారిటీ ఆఫ్ వై యూ డూయింగ్ వాట్ యూ డూయింగ్, మిగతా ప్రాసెస్ అంతా చాలా అలవోకగా అలా అయిపోతూ ఉంటుంది. మరి థింక్ అబౌట్ ఇట్, సిట్ డౌన్, అసలు బీట్ జిమ్, యోగా, వాక్స్, జాగ్స్ ఏదన్నా కానివ్వండి, అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నాను, లైక్ అందరూ చేస్తున్నారని చేస్తున్నానా, లేకపోతే దీనివల్ల నాకు నా గోల్స్ ఏం అచీవ్ అవుతాయి అన్న ఒక క్లారిటీ తెచ్చుకుంటే, ఆ క్లారిటీకి మీరు కమిట్ అయితే ద రెస్ట్ ఇస్ అ కేక్ వాక్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:45 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి మార్నింగ్ లేచాక వర్కౌట్ చేయడం ఇంపార్టెంట్. ఇట్స్ అ గుడ్ టైం టు స్టార్ట్, ఎందుకంటే

మండే మనలో ఉన్న ఎనర్జీ అంతా లైక్ నైట్ అంతా హాయిగా రెస్ట్ తీసుకుని బాడీ రికవర్ అయి ఉంటుంది కదా. లేచిన తర్వాత యూ విల్ బీ మోర్ ఎనర్జెటిక్. చాలామంది ఈవినింగ్స్ కూడా వెళ్తారు బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయిన్స్, విచ్ ఇస్ స్టిల్ ఓకే రైట్. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే దానివల్ల మీకున్న ఎనర్జీ లైక్ ఒక మంచి విధంగా ఛానల్ చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. కానీ వర్కౌట్ ఒకటి చేస్తే సరిపోతుందా? నాట్ ఎట్ ఆల్. వర్కౌట్తో పాటు రికవరీ అండ్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రికవరీ అంటే రెస్ట్ తీసుకోవడం, ఎస్పెషలీ ప్రాపర్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ తీసుకోవడం. మీరు జస్ట్ వర్కౌట్ చేసి రికవరీ లేకుండా స్లీప్ లేకుండా ఇఫ్ యూ ట్రై టు హసల్ అండ్ పుష్ త్రూ, దానివల్ల వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ. మరి న్యూట్రిషన్ విషయానికి వస్తే వర్కౌట్ చేసే ముందు యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ దట్ ఫ్యూల్స్ యువర్ వర్కౌట్ రైట్. ఎంటీ స్టమక్ మీద ఏమీ తినకుండా వర్కౌట్ చేస్తే దానివల్ల డిజీనెస్ వచ్చేది, కళ్ళు తిరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఆ వీక్నెస్ డిజీనెస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ కదా. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మీరు ఒక వర్కౌట్ చేసి ఒక 30 minutes ముందు అట్లీస్ట్ ఒక బనానా లేకపోతే కాఫీ, ఎందుకంటే కాఫీలో కెఫీన్ ఉంటుంది కాబట్టి దట్ విల్ రియలీ బూస్ట్ యునో యువర్ ఎనర్జీ లెవెల్స్. బనానా కాఫీ, పీనట్ బటర్ స్లైస్, లైక్ సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ సాల్వబుల్ అండ్ విల్ గివ్ యూ ఎనర్జీ, అలాంటిది ఏమన్నా చూస్ చేసుకుని తింటే ప్రీ వర్కౌట్ మీల్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ దానివల్ల యూ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ టు పుట్ ఇన్ టు యువర్ వర్క్. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ చక్కటి పాట మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్,

నార్వే ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 3వ దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సంబంధిత షెడ్యూల్ను నిన్న ప్రకటించారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ లీకేజీలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, వైఫల్యాలు అవినీతిలో బీజేపీ బీఆర్ఎస్లు ఒకేలా ఉన్నాయని ఆరోపించారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలిపారు. భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కాన్సుల్ జనరల్ హిల్లరీ మెగ్గిచీ కేటీఆర్తో నిన్న భేటీ అయ్యారు. పెట్టుబడులు, సాంకేతికత, విద్యారంగాల్లో సహకారంపై చర్చించిన వీరు తెలంగాణ యువతకు అంతర్జాతీయ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. తెలంగాణలో తాటికల్లు, నీరాకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్టార్ హోటళ్లలో వీటిని అందుబాటులో ఉంచి తాటి వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ప్రజల్లో అపోహలు తొలగించేందుకు, గీత కార్మికులను గౌరవించేందుకు ఈ నెల 24న తాటి మేళా నిర్వహిస్తున్నట్టు పొన్నం వెల్లడించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఈఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వేడిని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:05 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మనం చాలాసార్లు మనకి బాగా దగ్గరగా ఉన్నదాన్ని అలా గ్రాంటెడ్గా తీసేసుకుంటూ ఉంటాం. సర్లే ఇక్కడే ఉంది కదా, మనతోటి ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందిలే అని ఒక చిన్న నిర్లక్ష్యం ఉంటుంది. అలాగే మనం ఉంటున్న సిటీని ఎక్స్ప్లోర్ చేయడం కూడా అప్పుడప్పుడు కొంచెం గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటామని నా ఉద్దేశం. ఏమంటారు? మనం మామూలుగా ట్రావెల్ చేసినప్పుడు మాత్రం ఈ ప్లేస్లో ఇన్ని జరుగుతాయంట, ఈ 10 చోట్లు తప్పనిసరిగా చూడాలట, ఈ ఫుడ్ ట్రై చేయాలి, ఇక్కడ ఈ ఎక్స్పీరియన్సెస్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వీళ్ళని కలవాలి అని ఒక పెద్ద ఐటినరీ ప్లాన్ చేసుకుని వెళ్తాం. కానీ మన సిటీలోనే ఎన్నో విషయాలుండి వాటిని చూడడం, వాటిని ఎక్స్పీరియన్స్ చేయడం అప్పుడప్పుడు అలా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈసారి థింక్ అబౌట్ ఇట్ లైక్ దిస్. ఈరోజు ఫ్రైడే కాబట్టి మామూలుగా మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ప్లానింగ్ అవర్ వీకెండ్స్. ఈ వీకెండ్ మీరు మీ సిటీలోనే ఒక టూరిస్ట్ లాగా ఉండండి. మరి టూరిస్టీ స్టఫ్ ఏంటి, ఏం చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:16 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి మన సిటీలో మనం టూరిస్ట్గా ఉండడం ఎలా? మనం మామూలుగా అయితే టూరిస్ట్ అంటే ఏం చేస్తాము? ఒక లిస్ట్ తయారు చేసుకుని, ఒక ఐటినరీ ప్లాన్ చేసుకుని, దాని ప్రకారంగా అన్నీ ఆ 2-3 రోజులు ఆ వారం 10 రోజుల్లో అన్నీ చూసేసి కవర్ చేయాలి అనుకుంటాం. కానీ మన సిటీలో మనం టూరిస్ట్గా ఉండడానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. మనకు ఒక టిక్కింగ్ టైం క్లాక్ ఉండదు. ఒకటి వారంలో, ఒక 10 రోజుల్లో అన్నీ చూసేసేయాలి అని ఒక టైమర్ అనేది, ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు ఒక వీకెండ్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేసుకుని ఎంచక్క ఎక్కడికో బయటకి, ఇప్పుడు సమ్మర్లో ఎక్కడికో ట్రావెల్ చేసి అక్కడ టెంపరేచర్స్ని తట్టుకొని, ఇదంతా కాకుండా ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ హోమ్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మరి హైదరాబాద్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది సన్రైజ్ అట్ చార్మినార్. మన ఐకానిక్ హైదరాబాద్స్ మెయిన్ క్లీషే అనుకోండి, లేకపోతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. మరి చార్మినార్లో నైట్ లైఫ్ ఒక ఎత్తు, షాపింగ్ ఒక ఎత్తు, కానీ ఎర్లీ మార్నింగ్ అలా ఫ్రెండ్స్తో కలిసి చక్కగా చార్మినార్కి వెళ్ళి ఒక మంచి ఇరానీ చాయ్ తాగేసి సన్రైజ్ని చూస్తే అబ్బా, దట్ ఈస్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. సో మీరందరూ చార్మినార్ చూసే ఉంటారు, కానీ మేబీ ఈ వీకెండ్ ఎర్లీ మార్నింగ్ లేచి అలా వెళ్ళి సన్రైజ్ క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే అక్కడ ఒక చాయ్ తాగేసి మేబీ ఏమైనా మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ దొరికితే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. అండ్ సండే చార్మినార్ దగ్గర ఫ్లీ మార్కెట్ లాగా ఉంటుంది. యూ గెట్ అ లాట్

of antique stuff there. So this Sunday calls for a Charminar chai, don't you think so? ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై వైబ్రెంట్ హైదరాబాద్. మరి మన సిటీలో ఎన్ని ఎక్స్ప్లోర్ చేయడానికున్నాయి చెప్పండి. యూజువలీ నేను ట్రావెల్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ద ప్లేస్ నేను ఒక లిస్ట్ తయారు చేసుకుంటాను. మామూలుగా ఎటనరీ అంటే ఏంటి, ఈ చోట్లు చూడాలి, ఈ ప్రదేశాలు విట్నెస్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని. కానీ మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అనే కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బేగం బజార్ దోశ తినడం ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, హైదరాబాదీ బిర్యానీ ట్రై చేయడం ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. దీనికి ఒక ఫలానా ప్లేస్ అని, ఒక ఫలానా టైం అని అలా ఏమీ ఉండదు కదా. అలాగే మీరు ఒక లిస్ట్ ఆఫ్ క్లీషే అయినా కానీ ఎక్స్పీరియన్సెస్ రాసి పెట్టుకుంటే వాటిని ఒక చెక్ లిస్ట్ లాగా యూజ్ చేసుకుంటూ మీకు అవకాశం దొరికినప్పుడు వాటిని చెక్ ఆఫ్ చేసేయచ్చు. మరి హైదరాబాద్కి ఒక చెక్ లిస్ట్ తయారు చేస్తే ఏమేమి ఉండాలి అంటే, నాకు తెలిసి డెఫినెట్గా చార్మినార్లో ఇరానీ చాయ్,

ఒక మంచి హైదరాబాదీ బిర్యానీ, ఒక చక్కటి బేగం బజార్ దోశ, గూగుల్ చాట్కి వెళ్ళి ఈవినింగ్ హ్యాబిట్స్లో బుక్స్ షాపింగ్ చేసి అలా చాట్ ఇంకా కుల్ఫీ ట్రై చేయడం, బిర్లా మందిర్, సాలార్జంగ్ మ్యూజియం, ప్లానటోరియం ఇలాంటి స్పెసిఫిక్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తోటి అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే మన సిటీలో చేయడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ఇంకొన్ని తెలుసుకునే ముందు కొన్ని చక్కటి పాటలు వినేద్దాం.

0: ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:57 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి మన సిటీలో మనం టూరిస్ట్గా ఉండాలి అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, అయినా చాలా ప్రాక్టికల్. మీరు ఆలోచించండి, వేరే ఏ సిటీకి వెళ్ళినా కమ్యూట్కి కాస్ట్ ఉంటుంది, అక్కడ స్టేకి కాస్ట్ ఉంటుంది. అండ్ లెట్స్ బీ ఆనెస్ట్, మన సిటీ మనం ఎక్స్ప్లోర్ చేయకుండా ఇంకెక్కడికో వెళ్ళి ఏదో చూసేయాలి అన్న ఎక్సైట్మెంట్ మనలో అందరిలో ఉంటుంది. కానీ వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, స్పెషలీ బయట హీట్ వేవ్, బయటికి వెళ్ళకూడదు ఇది అది అంటున్నప్పుడు, సాయంత్రం అలా హాయిగా యు కుడ్ గో టు నెక్లెస్ రోడ్ అండ్ జస్ట్ వాచ్ ద సన్ గో డౌన్. ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్, రైట్? అండ్ హైదరాబాద్కి వచ్చి ప్రసాద్స్కి వెళ్ళి ఒక మూవీ చూడకపోతే ఎలా చెప్పండి? అలా హైదరాబాద్లో చేసే చాలా క్లీషే అని అనిపించిన ఐకానిక్ విషయాలు బోల్డెడ్ ఉన్నాయి. మరి మీరు హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉన్నాయి అని ఆలోచిస్తుంటే, డెఫినెట్లీ గో క్యాఫే హాపింగ్. ఈ మధ్యన మీరు ఎక్కడ చూసినా అ లాట్ ఆఫ్ స్పెషల్టీ క్యాఫేస్ అండ్ యూనో కాఫీ షాప్స్ వచ్చేసి ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వెన్ యూ గో అవుట్, ఎప్పుడూ రొటీన్గా మీరు వెళ్ళే

క్యాఫే ఆర్ రెస్టారెంట్ కాకుండా ట్రై సంథింగ్ న్యూ. కొన్ని కొన్నిసార్లు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ లవ్ అంటే అద్దం ముందు నుంచుని ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అనుకోవడమే కాకుండా కొన్నిసార్లు ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టు జస్ట్ టేక్ యువర్ సెల్ఫ్ అవుట్, గెట్ సమ్ రెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, ట్రై న్యూ థింగ్స్, గెట్ మోర్ బుక్స్. అంటే ఫ్రీ విల్ని కొన్ని కొన్నిసార్లు పెద్దగా మనం వాడుకుంటూ ఉన్నాం. చాలా మెకానికల్గా ఒకటే రొటీన్లో అలా ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ సమ్టైమ్స్ టు బ్రేక్ దట్ రొటీన్ అండ్ స్టెప్ అవే ఫ్రమ్ ఆర్ కంఫర్ట్ జోన్ అండ్ ట్రై సంథింగ్ న్యూ. అండ్ ఐ థింక్ హైదరాబాద్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ టు ట్రై న్యూ థింగ్స్. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాట మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజన
1: మన జనర

0: పాటైన
1: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
2: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
1: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

మీరు అంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:30 నాతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి మన సిటీలో ఒక ఎక్స్పీరియన్షియల్ మార్నింగ్ సెట్ చేసుకోవాలి అంటే మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ఫుల్ థింగ్స్ దట్ ఐ పర్సనలీ లవ్ టు డూ ఇన్ హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు ద పార్క్స్. ఒక బుక్ తీసుకుని ఆర్ చిన్న ఆర్ట్ కిట్ ఆర్ వాట్ ఎవర్ యూ ఎంజాయ్ రైట్, ఒక యోగా మ్యాట్ అని అవనివ్వండి, తీసుకుని ఎర్లీ మార్నింగ్ కేబీఆర్ పార్క్కో లేకపోతే లోటస్ పాండ్కో ఫైకస్ గార్డెన్కో ఇందిరా పార్క్, ఇన్ని పార్క్స్ ఉన్నాయి మనకి, సచ్ బ్యూటిఫుల్ గ్రీన్ స్పేసెస్ రైట్. వీటికి వెళ్ళిపోయి అలా చక్కగా ఒక మ్యాట్ స్ప్రెడ్ చేసుకుని ఫైండ్ అ నైస్ ట్రీ, సిట్ డౌన్ అండర్ ద ట్రీ అండ్ అలా పీపుల్ వాచ్ చేస్తూ ఇంట్లోంచి తెచ్చుకున్న కాఫీయో లేకపోతే స్నాక్స్ తింటూ ఆ బుక్ చదివేసుకోవడం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మార్నింగ్ రొటీన్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అంటే కొన్నిసార్లు మనకి ఎంతో ఎక్స్పెన్సివ్ ప్లాన్స్ ఉంటేనే వి విల్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేయగలుగుతాము అన్న ఒక అపోహ ఉంటూ ఉంటుంది. లైక్ కొన్నిసార్లు యూ డోంట్ రియలీ నీడ్ టు ప్లాన్

ఎక్స్ట్రావగెంట్గా ఏదో పెద్ద పెద్ద విషయాలు చేసేయాలి, పెద్ద పెద్ద ప్లాన్స్ ఉండాలి అన్న రూల్ రెగ్యులేషన్ లేదు. మన సిటీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చక్కగా ట్రీస్ని, ఎన్విరాన్మెంట్ని, పార్క్స్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ వాటిని అప్పుడప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేసి లిటర్ చేయకుండా క్లీన్గా ఉంచుకుంటే దట్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ సచ్ అ సస్టైనబుల్ అండ్ అ వెరీ సూదింగ్ ఎక్స్పీరియన్స్ కదా. మరి ఈ వీకెండ్ మీకు టైం కుదుర్చుకుని, టైం దొరికితే ఇస్ అ ఆక్సిమోర్, మనకి టైం దొరకడం అనేది ఉండదు. మనం ఏమైనా చేయాలి అనుకుంటే దానికి టైం సెట్ చేసుకోవాలి. సో టైం సెట్ చేసుకుని చక్కగా మీ దగ్గరలో ఉన్న ఒక పార్క్, ఒక చిన్న బుక్, మీకు ఇష్టమైన యాక్టివిటీ తీసుకుని గెట్ టుగెదర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద స్పేసెస్ దాట్ వీ హ్యావ్. ఇంకో చక్కటి పాట మీకోసం.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై వైబ్రెంట్ హైదరాబాద్. మరి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఒక స్పెషల్ ఒకేషన్ కోసం వెతుక్కుంటూ ఉంటాం. ఏదో స్పెషల్గా జరిగిపోవాలి, ఏదో అయితేనే అప్పుడు నేను బయటకు వెళ్తాను, అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాను అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాం. అది కొన్ని విధాలుగా మంచిది, కొన్ని విధాలుగా నాట్ వెరీ మచ్. బికాస్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ జాయ్ ఇన్ లిటిల్ థింగ్స్, చిన్న చిన్న విషయాల్లో, హే నాకు ఈరోజు ఇలా జరిగింది, నన్ను ఎవరైనా అప్రిషియేట్ చేశారు, ఆర్ నేను ఈ ఫ్రెండ్ని కలిసి ఒక 1 ఇయర్ అయ్యింది, ఆర్ నేను ఈ డిఫికల్ట్ సిట్యువేషన్ నుంచి బయటికి పడలేను అనుకున్నాను, బట్ ఎలా అయితేనే కష్టపడో టైం తీసుకునో ఐ గాట్ అవుట్ ఆఫ్ దిస్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెలబ్రేషన్ వర్తి. అండ్ మనకి హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మన సెలబ్రేషన్ ఎవరికి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి. బీట్ బర్త్డేస్, బీట్ దీస్ లిటిల్ సెలబ్రేషన్స్, ఏదన్నా కానివ్వండి, వి నీడ్ టు బి రెస్పాన్సిబుల్ వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ సంథింగ్, రైట్? సో ఫైండ్ వేస్ దట్ విల్ 1 ఎంకరేజ్ యూ టు సెలబ్రేట్, 2 నాట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్స్. మరి అలాంటప్పుడు మీరేం చేయొచ్చు? మన సిటీలో ఉన్న కొత్త రెస్టారెంట్స్ ట్రై చేయొచ్చు, అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి రావచ్చు, ఆర్ చక్కగా రేడియో వింటూ అలా సిటీ అంతా షికారు కొట్టచ్చు. ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాల్లో మనం హ్యాపీనెస్ని వెతుక్కోవచ్చు. సెలబ్రేషన్ అనగానే పెద్ద హోర్డింగ్లు పెట్టేసి పెద్ద హాల్ బుక్ చేసేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న విషయాలని చిన్నగా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:59 అవుతోంది. నేను మీ ఆర్చే చంద్రిక. మరి ఈరోజు అలా ఉడిపికి వెళ్ళి ఇలా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఎన్నో కబుర్లు, ఎన్నో మంచి పాటలు విన్నాము. మరి ఇలానే ఇంకా మంచి పాటలు వింటూ ఉండాలి అంటే మీరు స్టే

ట్యూన్డ్ ఉండాలి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బోకి. మరి ఇంకొన్ని కబుర్లు తీసుకుని నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే చంద్రిక. హ్యాపీగా ఉండండి. మేక్ ష్యూర్ వీకెండ్ అలా ఇంట్లో ఉండకుండా చక్కగా ఈవినింగ్ టైం బయటకు వెళ్ళండి. డీహైడ్రేట్ అవ్వకండి. అండ్ కొద్ది క్షణాల్లో న్యూస్ వినండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాచిగూడ నుంచి విశాఖపట్నం వరకు ఈరోజు 07810 నెంబర్ గల ప్రత్యేక రైలు నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైల్లో స్లీపర్, జనరల్ బోగీలే ఉంటాయి. ఈరోజు రాత్రి 8:45 బయలుదేరి రేపు ఉదయం 9:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది. మల్కాజ్గిరి, చెర్లపల్లి, కాజీపేట, వరంగల్, యనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటల్లో ఆగుతుంది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటల పండుగ పేరిట నిన్న ప్రత్యేక జానపద విభావరిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH 44 పరిధిలోని 3 విభాగాల్లో 6 వరుసల విస్తరణ పనులకు NHAI తాజాగా టెండర్లు ఆహ్వానించింది. సుమారు 39 కిలోమీటర్ల మేర సాగే ఈ పనులను ఈపీపీ విధానంలో చేపట్టనున్నారు. పాత గుత్తేదారుతో ఒప్పందం రద్దు కావడంతో కొత్తగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఐఐటి మద్రాస్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి గణితం, రోబోటిక్స్, ఏఐ వంటి పలు కొత్త యూజీ, పీజీ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించనుంది. సెమీకండక్టర్, స్పోర్ట్స్ అనలిటిక్స్ వంటి వినూత్న సబ్జెక్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ను సందర్శించవచ్చు. ఎల్పీజీని భారత్కు రవాణా చేస్తున్న సైమీ, ఎన్వీ, సన్షైన్ 2 ట్యాంకర్ నౌకలు సురక్షితంగా హార్మోజ్ జలసంధిని దాటాయని అధికారులు నిన్న వెల్లడించారు. దీంతో పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి జలసంధిని దాటి భారత్కు చేరిన సరుకు రవాణా నౌకల సంఖ్య 13కు చేరింది. తెలంగాణలోని మాచారంలో కొత్తగా కాస్టింగ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 290 కోట్ల రూపాయల మూలధన వ్యయానికి పిట్టి ఇంజనీరింగ్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెన్నిస్ నంబర్ 1 ఆటగాడు యానిక్ సినర్ ఇటలీ ఓపెన్ సెమీస్లో అడుగుపెట్టాడు. నిన్న క్వార్టర్ ఫైనల్లో ఆయన 6-2, 6-4 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్పై గెలిచాడు. ఈ క్రమంలో మాస్టర్స్ 1000 టోర్నీల్లో వరుసగా 32వ విజయం సాధించిన ఆటగాడుగా ఇటలీ స్టార్ సినర్ నిలిచాడు. దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ను అధిగమించాడు. ఈరోజు ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి, అండ్ యూఆర్ లిస్నింగ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ నమస్తే హలో ఆదాబ్. అండ్ టుడే వీ బ్రింగ్ యు అ థాట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ డిస్కషన్ ఆన్ అన్ ఇంపార్టెంట్ గ్లోబల్ అబ్జర్వేషన్ దట్ టచ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ ద వెల్బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం యుఏఈకి బయలుదేరి వెళ్లారు. యుఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సరఫరా మొదలైన అంశాలపై సమావేశాల్లో పాల్గొంటారు. నీట్ యూజీ రీఎగ్జామ్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీసేవ, వాట్సాప్ ద్వారా అధికారులు టీజీ డిఈఈ సెట్ హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్టవ్యాప్తంగా విద్యార్థులు ఈ ఉదయం 10 గంటల నుంచి తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లలో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయించనున్నారు. హైదరాబాద్లో ఈఈపీసీ ఇండియా ఆధ్వర్యంలో ఫార్మా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రోడ్ షో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. 2030 నాటికి ఫార్మా ఎగుమతులను 130 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకొచ్చాయి. కిలో సీఎన్జీని కూడా 2 రూపాయల చొప్పున పెంచాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: Yes, आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद 101.9 FM रेनबो विद मी आरजे वैष्णवी.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో. హమ్నే అభీ తక్ బహుత్ కుచ్ మీఠీ మీఠీ బాతే కహీ ఔర్ ఆప్ ఫ్యామిలీ మోమెంట్స్ కే బారే మే బాత్ కరేంగే. డియర్ లిజనర్స్, చాక్లెట్ సిర్ఫ్ టేస్ట్ నహీ హోతీ, ఏక్ ఎమోషన్స్ సే భరీ హోతీ హై. బర్త్డే కేక్, సెలబ్రేషన్స్, ఫ్యామిలీ బేకింగ్ సెషన్స్, స్కూల్ ట్రీట్స్, ఫెస్టివల్స్, చాక్లెట్ సమ్హౌ హర్ హ్యాపీ మోమెంట్ కా పార్ట్ బన్ జాతీ హై. కభీ మమ్మీ కే హాత్ కే హోమ్ మేడ్ కుకీస్, తో కభీ ఫ్రెండ్స్ కే సాథ్ షేరింగ్, కభీ ఎగ్జామ్ కే బాద్ ఏక్ స్మాల్ రివార్డ్, చాక్లెట్ మెమరీస్ ఎమోషనల్ భీ హోతీ హై. ఔర్ ఇసీ వజహ సే నేషనల్ చాక్లెట్ చిప్ డే సిర్ఫ్ ఫూడ్ సెలబ్రేషన్ నహీ, ఏక్ హ్యాపీనెస్ సెలబ్రేషన్ భీ బన్ జాతా హై. अभी हम थोड़ा स्वीट स्वीट का डेलिशियस ईजी होम रेसिपी के बारे में बात करेंगे. तो चॉकलेट चिप मग केक, इंग्रेडिएंट्स बहुत सिंपल है. 4 स्पून फ्लोर, 2 स्पून शुगर और थोड़ा सा मिल्क, उसमें थोड़ा ऑयल या थोड़ा सा बटर और हमारी टेस्टी टेस्टी मेन इंग्रेडिएंट चॉकलेट चिप्स. सब कुछ एक मग में मिक्स करिए, माइक्रोवेव में अराउंड 1 to 2 मिनट्स पकाइएगा और तैयार है एक क्विक चॉकलेट चिप ट्रीट. लेकिन याद रखिएगा, केयरफुली और एडल्ट सुपरविजन के साथ ही कुकिंग करिए, बिकॉज हमारा स्वीट मोमेंट हमेशा स्वीट रहना चाहिए ना. अभी हेल्थ अवेयरनेस के बारे में बात करेंगे तो एक इम्पॉर्टेंट बात भी करते हैं. स्वीट फूड हमें खुशी देती है, लेकिन एक्सेसिव शुगर कंसम्पशन अवॉइड करना भी उतना ही ज़रूरी है. स्पेशली बच्चों के लिए हेल्थी ईटिंग हैबिट्स डेवलप करना इम्पॉर्टेंट है. बैलेंस रखिए, फ्रूट्स भी, हेल्थी मील्स भी और कभी कभी स्वीट ट्रीट्स भी. ये बेस्ट अप्रोच होती है. और हमारे पास बहुत सारे मैसेजेस आए हैं कि मैम मुझे भी चॉकलेट चिप्स खाना बहुत पसंद है, मुझे भी चॉकलेट्स खाना बहुत पसंद है, या मुझे भी बहुत पसंद है बट मैं उतना शौकीन नहीं हूँ चॉकलेट्स के बारे में या स्वीट्स के बारे में. बट या ज़रूर आप बताइएगा, आपकी बातें सुनकर हमें भी बहुत अच्छा लगेगा. और आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद 101.9 FM रेनबो विद मी आरजे वैष्णवी.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

यस कैसे हुआ, तू इतना जरूरी कैसे हुआ? असल मर्ची पोली लाइन से भी। यस वेलकम बैक टू आकाशवाणी हैदराबाद 101.9 FM रेनबो विद मी आरजे वैष्णवी। आप नमस्ते, हेलो, आदाब, शुभाइपिंदी। इप्पुडु मनं वच्चेसां मन इंट्रेस्टिंग सेगमेंट హలో రెయిన్బో అండ్ స్టూడియో క్లాక్లో సమయం 1:04 అవుతుంది. ఎస్ అప్పుడే 1 అయిపోయింది, ఇందాకే వచ్చినట్టుంది, అప్పుడు వెళ్ళిపోతున్నట్టుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు మన హలో రెయిన్బో షో అనేది ఒక లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్. అంటే మీరు నాతో మాట్లాడచ్చు కాల్ చేసి. మన ఫోన్ నెంబర్ 0402323 0030 అండ్ 0402323482 1 0402970471 5. ఇప్పుడు వీటికి కాల్ చేయాలంటే ఒక టాపిక్ కావాలి కదా. సో మన ఇవాళటి టాపిక్ మనసు పలికే మాట, ద బెస్ట్ అడ్వైస్ యువర్ ఫ్యామిలీ ఎవర్ గేవ్ యూ. ఇందాక మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్నాం కదండి, అలాగే మన ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మీ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోండి. లైక్ లైఫ్లో మనకు అడ్వైస్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ నుండి ఆఫీస్లో బాస్ వరకు. బట్ మనకి హార్ట్ టచింగ్ అడ్వైస్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఎస్ ఎగ్జాక్ట్లీ, డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ హోమ్. మన ఫ్యామిలీ ఇచ్చే ఆ చిన్న మాట, చెప్పే ఆ చిన్న అడ్వైస్ మన లైఫ్ని ట్రాక్లో పెడుతుంది. సో టుడే ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యువర్ ఫ్యామిలీ ఎవర్ గేవ్ యూ? మీ నాన్నగారు చెప్పిన డిసిప్లిన్ గురించి కావచ్చు, లేదా మీ అమ్మగారు చెప్పిన పేషెన్స్ గురించి కావచ్చు. కాల్ మీ అండ్ షేర్ యువర్ మెమరీ. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు కాల్ చేసి మాట్లాడేసేయండి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జీ వైష్ణవి.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ ವಿತ್ ಮೀ ಆರ್ಜಿ ವೈಷ್ಣವಿ. ಆ್ಯಂಡ್ ಮನ್ತೋ ಪಾಟು ಅನ್ನೋರು ಮನ ಕಾಲರ್. ಹಲೋ ಸರ್.
1: ಹಲೋ ಅಮ್ಮ, ನೀನು ರಮಣ ಅಂತೇಳಿ.
0: ವೆರಿ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಅಂಡಿ.
1: ವೆರಿ ವೆರಿ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್. ಮಾಜಿ ರಾಯಲಸೀಮಮ್ಮ, ಮಾಜಿ ಪುಲುವಿನ ಕಡಪ ಜಿಲ್ಲಾ. ಅಕ್ಕಡ ಐತೆ ಮಾ ಜಾಯಿಂಟ್ ಫ್ಯಾಮಿಲಿ, ಮಾ ಅಣ್ಣ ಹೇಳಿದ್ವಿ ಮಾನ ಜಾಯಿಂಟ್ ಫ್ಯಾಮಿಲಿ ಮೊತ್ತ. ಆಯನ ಆಯನ ಈ ವಿಧಂಗಾ ಚೆಪ್ತೇ ಆ ವಿಧಂಗಾ ಅಂತ ಕೂಡ ನಡ್ಸ್ಕೊಂತಾ ಹೋಗ್ತೇವೆ. ನಾ ಮಿಸ್ಸೆಸ್ ಗಾನಿ ಆಯನ ಮಿಸ್ಸೆಸ್ ಗಾನಿ ಕುಟುಂಬಂಲೋ ಏದೇನೋ ವಸ್ತು ಅಂತ ಕೂತ್ಕೊಂಡು ఎట్లా చేయాలా ఏమనేది ఆలోచన చేసి చేసేవాళ్ళము. అయితే ఆయన ఇప్పుడు మా మధ్యలో లేడు, అయినా కూడా ఆయన ఆదర్శాలను తీసుకుంటున్నాం. ఎందుకంటే ధైర్యంగా ఉండాలా, ఏ దానికి భయపడకూడదు, వచ్చిన దాన్ని ఆహ్వానించాలి. ఏ పనైనా గానీ మనకి చెడు వచ్చింది మంచి వచ్చింది, దానికి ఆహ్వానించాలి, దీనికి ఆహ్వానించాల్సింది, ఎందుకు వచ్చింది అనేది ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాడు. ఆయన ఆదర్శాలను పాటిస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయి, పెద్ద అబ్బాయి దుబాయి, రెండో అబ్బాయి ఇక్కడ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉంటాను. మంచి చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్, పెద్ద అబ్బాయి ఎంబీఏ దుబాయ్, మా కూతురు కూడా బాంబే. అందరూ కూడా ఆయన మాట కాదనకుండా అట్లే ఉన్నాము, అందరం బానే ఉండం తల్లి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఓకేనన్నా.
0: ఎస్, దాట్ వాజ్ సార్ చెప్తున్నారు లైక్ పెద్దల మాట సద్దన్న మూట అని. నేను పక్కాగా అగ్రీ చేస్తాను సార్, ఎందుకంటే వాళ్ళ ఆదర్శం, వాళ్ళ అది ఏమంటారు, ఆ అడ్వైస్ లేనిది మన కెరియరే స్టార్ట్ అవ్వదు. ఎస్, ఇలాంటి ఎన్నో విషయాలు నాతో మాట్లాడడానికి కాల్ చేసేయండి మన ఫోన్ నంబర్స్ మీద 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715కి విత్ మీ హెల్ప్ రెయిన్బో షోలో. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 FM ರೇನ್ಬೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ವೈಷ್ಣವಿ. ಆರ್ ಮೇನೆ ಪೂಛಾ ಥಾ ಕಿ ಆಪ್ಕೆ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ನೇ ಬೆಸ್ಟ್ ಅಡ್ವೈಸ್ ಕೌನ್ ಸಾ ದಿಯಾ ಹೈ ಆರ್ ಆಪ್ ಉಸ್ಕೋ ಕೈಸೆ ಲಿಯೆ ಹೈ. ಆರ್ ಹಮಾರೆ ಸಾಥ್ ಹೈ ಹಮಾರೆ ಅಗಲೇ ಕಾಲರ್. ಹೆಲೋ ಸರ್, ಹೆಲೋ ರೇನ್ಬೋ.
1: ವೈಷ್ಣವ್ ಮೇಡಮ್ గారు ఎలా ఉన్నారు మేడం?
0: చాలా చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: చాలా చాలా ఇంకా చాలా బాగున్నాను మేడం.
0: థాంక్యూ.
1: సూపర్ సూపర్ అంటాను నేను అందుకే.
0: ఓ వెరీ గుడ్ అండి, అలాగే ఉండాలి.
1: చాలా బాగుంది మేడం. ఇది 25 ఇయర్స్ కింద జరిగింది మేడం.
0: మా
1: ఒకటి ట్రేడ్ తీసుకున్నాను మేడం, చాలా తీసుకున్నాను ఇల్లు కట్టడానికి. అయితే ఇక్కడ మన మదర్పేట కాడ నేను చూసి వచ్చాను అన్నమాట. రోజు కనీసం 1.5 కిలోమీటర్ లోపలికి వస్తుంది అనమాట. అయితే మా బాబాయ్ అన్నాడు, వద్దురా బాబు అక్కడ తీసుకోకు, రోడ్ సైడ్ దగ్గర తీసుకోమని చెప్పాడు. ఎల్బీనగర్ తీసుకున్నాను, రోడ్ జస్ట్ సెకండ్ ఫ్లాట్ అనమాట. అది నాకు అర్ధరాత్రి పోయినా ఎంతో నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అది ఇప్పుడు కూడా నేను మర్చిపోయి 25 ఇయర్స్ అయిపోయింది. మా బాబాయ్ ఇప్పుడు లేడు కూడా. అది చాలా దూరం లాంగ్ పోయినా కూడా రోడ్ సైడ్ దగ్గర తీసుకోవాలి, మంచి అడుగు చేయించాడు అనమాట. నాకు అది రోడ్కు దగ్గర తీసుకోవాలి, లోపలికి ఎప్పుడు తీసుకోవద్దని నాకు నాకు చేశాడు అనమాట. అది తీసుకున్నాను, కట్టించాను, ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. చాలా మంచిగా ఉంటుంది మేడం. మాకు
0: ఇప్పుడు ఎల్బీ నగర్ సిటీగా అయిపోయింది.
1: ఏమన్నమ్మా అప్పుడు అప్పుడు ఏం లేకుండా అసలు చాలా అక్కడ వీళ్ళు ఒకడు వీళ్ళు అట్లా ఉండింది అనమాట. 86, 80, 90 కట్టాము అనమాట. మేము
0: అప్పుడు
1: 125 తీసుకున్నాను, ఈ రోజు 50,000, 60,000 నడుస్తుంది.
0: అవును సార్,
1: అంత ఉంది అనమాట.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్,
1: నాకు అవకాశం ఇచ్చినందుకు.
0: అయ్యో అలా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్ చెప్పారు, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు పెద్దలను అడగడం చాలా ఇంపార్టెంట్ అని. అవును, నిజమే కదా. ఒకవేళ లోపలికి తీసుకుని ఉంటే ఇప్పుడు దానికి అంత వాల్యూ ఉండకపోతుండే అని సరే అన్నారు. ఎస్, ఇలాంటి చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ చాలా పెద్ద పెద్ద ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి మన లైఫ్లో. సో అందుకే ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు నమ్మాలి, ఫ్యామిలీ మెంబర్స్ని మన అనుకొని మనం ఉంటూ ఉండాలి, వాళ్ళని చిన్న చూపు చేయకూడదు అని అంటున్నారు. ఎస్, ఇలాంటి ఎన్నో విషయాలు నాతో షేర్ చేసుకోవడానికి మనకు కాల్ చేసేసండి. అండ్ నేను రెడీగా ఉన్నాను మీతో మాట్లాడడానికి, బికాస్ దిస్ ఇస్ ఆర్ షో హెల్లో రెయిన్బో. హెల్లో రెయిన్బో అంటే మీతో మాట్లాడే ప్రోగ్రామ్. ఎస్, మన ఫోన్ నెంబర్స్ వచ్చేసి 0402323 0030 అండ్ 0402323 4821, 0402970 4715. ఎస్, నేను మీ ఆర్జే వైష్ణవి అని మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో. విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ మనం ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మాధురి దీక్షిత్ గారి బర్త్డే గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఒక వెరీ స్పెషల్ కాలర్. హలో రెయిన్బో.
2: రాధే రాధే
1: రాధే రాధే సార్, ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాను సార్.
2: బాగుందండి, అలానే ఉండండి.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
2: ఓకే ఓకే,
1: చెప్పండి.
2: అధికంగా ముఖ్యంగా మాధురి గారి దయావాన్ పిక్చర్ లో తను ఎంత అందంగా ఉంటుంది వైష్ణవి, చూడు ఎప్పుడన్నా, చాలా బాగుంటుంది దయావాన్ లో. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా తన పిక్చర్ హమాప్కి హై కోన్,
1: నా ఫేవరెట్ సార్ అది.
2: అది సూపర్ గా ఉంటుంది ఆ పిక్చర్ లో తన యాక్టింగ్ అయితే. సూరజ్ ప్రజాపతి గారిది, భాగ్యశ్రీ కూడా చెప్తూ చాలా బాగుంటుంది ఆ పిక్చర్ కూడా. ఇంకోటి తను ఆఫ్టర్ 50 ఇయర్స్ అంటే సెకండ్ అటెంప్ట్ లో పిక్చర్ పేరు నాకు తెలియదమన్నా నచావో ఏదో ఉంది, సెకండ్ అటెంప్ట్ లో వచ్చింది తను ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత. అట్లాగే ఉంది తను వచ్చి కూడా 50 ఇయర్స్ తర్వాత, అంత బాగా యాక్ట్ చేసింది తను ఆ పిక్చర్ లో. అది ఇంకోటి ఏంటంటే, ఇక మీరు ఇచ్చిన టాపిక్ కి వస్తే మాత్రం అడ్వైజ్ అనేది ఇచ్చిన వాళ్ళది గొప్పది గొప్ప కాదు వైష్ణవి. ఎవరైతే రిసీవ్ చేసుకుంటే దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అవుతారు చూడండి, అక్కడ అక్కడ మనం ఇచ్చిన అడ్వైస్ కి చాలా ప్రాముఖ్యత చెందుతారు అనేది నా ఒక భావం. ఇంకోటి మా అమ్మ ఏమంటది అంటే, మా అమ్మ ఎప్పటికీ పదం తనది ఏంటంటే, అదృష్టం అనేది దాట్ 0.1%, 99.9% మన కష్టం కంపల్సరీ ఉండాల్సిందే, ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఉండాల్సిందే. ఎప్పుడైతే ఆ ఒక మూమెంట్ వస్తుందో, మీరు అనుకునేది ఏదైతే అదృష్టం అంటుందో, అప్పుడు అక్కడ తగినప్పుడు మనం వెళ్తాం గ్రేట్ హైట్స్ కి వెళ్తాం దాట్ అంట. అది అది ఒక్కటి మనం ఫాలో అవ్వాలి వైష్ణవి. ఎప్పుడైనా లైఫ్ లో మన స్ట్రగుల్ అనేది ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఎవ్రీడే 5 o'clock ఎర్లీ మార్నింగ్ 5 o'clock క్లబ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ పర్సన్స్ నా దృష్టిలో.
1: అంతే సార్ అంతే.
2: Have a nice day. Have a great day. Thank you very much.
1: Thank you so much. And thank that was, sir, I know Madhuri Dixit gari పెద్ద ఫ్యాన్ అంట, విన్నారు కదా? మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా మాధురి దీక్షిత్ గారు తన టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ తోనే పైకి ఎదిగారు. అండ్ ఇప్పుడు కూడా సార్ చెప్పినట్టుగా వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఎలా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, మన టాలెంట్ మన హార్డ్ వర్క్ తోనే ముందుకెళ్తాము, ఎప్పుడు కూడా లక్ను బట్టి పైకి వెళ్ళలేం, లక్ అనేది 0.001% ఉన్నా సరే చాలు అని, హార్డ్ వర్క్ మాత్రం 99.999% ఉండాలి అని. దట్ ఈస్ వెరీ ట్రూ. మీరు కూడా కాల్ చేయండి మనకి, మనం మాట్లాడుకుందాం దీని మీద, లైక్ మీ ఫ్యామిలీ గురించి. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: Yes, welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. And Manto Patunnaru mana caller. Yes. Hello Rainbow ma'am.
1: Hello, good afternoon.
0: Very good afternoon ma'am. How are you?
1: Speaking from Saketrana. I'm very fine. How are you?
0: I'm very good ma'am.
1: Have a good day.
0: Yeah. Thank you, ma'am. Thank you so much.
1: It's very wonderful.
0: Thank you, ma'am. And guys, make tells, huh? Yes, ma'am. Yes, ma'am.
1: We have to struggle. ఇంకొకటి ఏంటంటే మేము చాలా మాధురి దీక్షిత్ ఫ్యాన్ అండి. మేము
0: చాలా
1: ఆనందంగా
0: yes ma'am.
1: Even today she is so beautiful, really. We love her smile. మాకు హమ్ ఆప్కే హై కౌన్ లో సాంగ్ వేయాలండి.
0: డెఫినెట్ గా మ్యామ్. Thank you so much, ma'am. Thank you so much. ఓకే దాట్ వాజ్ మ్యామ్. నాకు తెలిసి వెనుక బ్యాక్గ్రౌండ్లో నన్నే వింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనతో పాటు లైక్ ఎంతరో ఉంటారు కానీ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ, మనల్ని మనంగా చూసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. అంతే కదా, మీరేమంటారు? నాకు ఎన్నో మెసేజెస్ వచ్చాయి, అన్నిట్లో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, చాలా బాగా చెప్తున్నారు, మీ షో చాలా బాగా నడుస్తుంది అంటున్నారు. యా థ్యాంక్ యూ అండి. ఎంత వద్దనుకున్నా మీ ప్రేమే అందిటికీ కారణం. ఎస్, అలా ఎన్నో విషయాలు నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు మన లిసనర్స్. మీరు కూడా నాతో మాట్లాడడానికి ఇంకా టైం చాలా తక్కువగా ఉంది. అయ్యయ్యో, అప్పుడే మన స్టూడియో క్లాక్లో సమయం 1:54 అవుతుంది. యా, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఎస్, యా, దిస్ విల్ బి మై ఫైనల్ టాక్. ఇవాళ ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా, స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి నేషనల్ చాక్లెట్ చిప్ డే వరకు, అండ్ మన ఫేవరెట్ మాధురి దీక్షిత్ గారి గురించి కూడా ఎన్నో విషయాలు చేసుకున్నాం. అండ్ మన లైవ్ ఫోన్ అండ్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా ఎండ్కి వచ్చేసింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1:55 మన స్టూడియో క్లాక్లో టైం. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఉంటే వెంటనే వెళ్ళి ఒక గట్టి హగ్ ఇచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాన్న ఇంతవరకు నన్ను ఇలా చూసుకున్నందుకు అని చెప్పేయండి. యా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాం. అంతే కదా, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో. అండ్ వైష్ణవి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఆర్జే వచ్చేస్తున్నారు, నెక్స్ట్ జర్ని హైదరాబాద్తో. యా, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో.

కి చార్మినార్ అనగానే మనకు గుర్తొచ్చేది షాపింగ్. మరి చార్మినార్ దగ్గర షాపింగ్ మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో రకంగా అవుతూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంటారు, సో వాళ్ళకి కావలసినవన్నీ అక్కడి నుంచి తీసుకొని వెళ్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా సాయంకాలం అయిందంటే మాత్రం హెవీ క్రౌడ్ ఉంటుంది. సో చార్మినార్ దగ్గర మనం షాపింగ్ చేయాలంటే టైమింగ్స్ తెలుసుకొని షాపింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం రద్దీగా ఉన్నప్పుడు షాపింగ్ ఎక్కువ చేయలేకపోతాం. సో చార్మినార్ ఏరియాలో మనం షాపింగ్ చేయాలి అని అంటే ఏ టైంలో చేయాలి, ఎక్కడ ఏం దొరుకుతాయి, సో అక్కడ ఎలా బార్గెయిన్ చేయాలి, ఇవన్నీ ఈరోజు మనం జస్ని హైదరాబాద్లో మాట్లాడుకోబోతున్నాం. చార్మినార్ దగ్గర షాపింగ్ అంటే ఎంజాయ్ చేయని వారు ఉన్నారు. ఇక్కడ లాడి బజార్, చుడి బజార్ ప్రత్యేకం. ఇక్కడ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, తర్వాత స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ ఎక్కువ లభిస్తుంటాయి. మరి ఇక్కడ 50 రూపాయల నుంచి మొదలు పెడితే 500 రూపాయల వరకు డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. ఉదయం 11 AM నుంచి 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వెళ్ళొచ్చు. సో శుక్రవారం ఫ్రైడే రోజు మాత్రం 2 PM వరకు, 2 గంటల వరకు కొన్ని షాప్స్ క్లోజ్ ఉంటాయి. సో సోదరులు మరి నమాజ్కి అక్కడ వెళ్తారు కాబట్టి మరి 2 PM వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో క్లోజ్ చేస్తారు కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం తర్వాతే షాపింగ్ ప్లాన్ చేసుకోవడం మంచిది అంటారు చాలామంది. రైటింగ్గా మాట్లాడుకుందాం హైదరాబాద్లో చార్మినార్ ఏరియాలో షాపింగ్ గురించి మన జస్ని హైదరాబాద్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో FM 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: నిర్వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. చార్మినార్ ఏరియాలో షాపింగ్ ఎలా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ముత్యాలు చార్మినార్ దగ్గర కూడా చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. చాలా రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి, కానీ నాణ్యతను చూసి మనం ధరని నిర్ణయించాల్సి ఉంటుంది. సో రేట్ కొంచెం బార్గెయిన్ చేసి కూడా అడగాల్సి ఉంటుంది. పతిగట్టి గుల్జారీ హౌస్ రోడ్లో ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. సో అక్కడ చాలా రకాలు కూడా ఉంటాయి. సో రియల్ పెరల్స్, తర్వాత కల్చర్డ్ పెరల్స్, తర్వాత సెమీ, ఇట్లా రకాలు చాలా రకాలు ఉంటాయి. సో 500 నుంచి వీటి ధర మొదలవుతుంది. ముత్యాల పంపిణీతో మరి ఇక్కడ ముత్యాల రకాలు చాలా దొరుకుతాయి కాబట్టి సో ఇక్కడ ముత్యాలు కూడా బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. సో ముత్యాలను పంటితో తేలిగ్గా రుద్దితే, గరుకుగా ఉంటే అవి మంచి ముత్యాలని చెప్తూ ఉంటారు. సో ముత్యాలను కొనేటప్పుడు మరి పంటితో తేలిగ్గా రుద్దే ప్రయత్నం చేయాలి. గరుకుగా అనిపిస్తే అవి మంచివని, లేకపోతే నాసిరకమని చెప్తూ ఉంటారు.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. చార్మినార్ ఏరియాలో షాపింగ్ గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో మనకి పాత కాలంలో మరి పెద్దలంతా అత్తర్ అత్తర్ అని చెప్పేవాళ్ళు. సో ఈ అత్తర్ కూడా ఇక్కడ బాగా ఫేమస్. లార్డ్ బజార్ లేన్స్లో, తర్వాత ఫతేఘట్టి ప్రాంతాలు పర్ఫ్యూమ్ ఫేమస్ అని చెప్పొచ్చు. నేచురల్ ఊత్, రోజ్, జాస్మిన్, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇక్కడ ఎక్కువ లభిస్తాయి. సో 100 రూపాయల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అక్కడికి వెళ్తే మనకి రకరకాల పర్ఫ్యూమ్స్, అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకు కనిపిస్తాయి. సో 100 రూపాయలు పెట్టినా కూడా మనకి ఇక్కడ మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే చాలా కాలం, చాలా పాత కాలం నుంచి తయారవుతున్న పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఆ ఫ్లేవర్స్ తగ్గవు. సో వాళ్ళు పాత పద్ధతుల్లోనే తయారు చేసే అవి ఉంటాయి. అంటే కాలం మారుతున్న కొద్దికి కొన్ని వస్తువుల్లో నాణ్యత తగ్గుతుంది. సో ఆ తయారీలో కూడా చాలా మార్పులు వస్తాయి. కానీ ఇక్కడ వచ్చే కొన్ని ఈ పర్ఫ్యూమ్స్ మాత్రం పాతకాలం నుంచి ఎలా తయారు చేస్తున్నారో అలాగే మరి ఆ ఫ్లేవర్ తగ్గకుండా తయారు చేస్తుంటారు. సో ఒక్కసారి ఆ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే దాదాపు 7-8 అవర్స్ దాటిన తర్వాత కూడా మరి ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పర్ఫ్యూమ్స్ మనం తీసుకోవాలంటే కూడా ఈ చార్మినార్ ఏరియాలో మనకు మంచి దొరికే అవకాశం ఉంటుంది.

0: ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: అగర్ టైమ్ మేనేజ్మెంట్ సీఖ్ లి ఔర్ సమయ కా ప్రొడక్టివ్ యూజ్ సీఖ్ లియా తో ఆప్ దేఖియే ఆప్ కభీ భీ ప్రెషర్ నహీ లగేగా, थकान नहीं लगेगी.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

జస్ ని హైదరాబాద్ లో ఈరోజు మనం చార్మినార్ దగ్గర ఉండే షాపింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్యాబ్రిక్స్ అండ్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. విలువైన వర్క్ చీరలు, లెహంగాలు, షెర్వానీలు మనకు కావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకోవాలి. సో ఇంకెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కావాలనుకుంటే మరి వాళ్ళను కూడా అక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా జర్దోసి, చికెన్ కారీ, కలంకారీ వర్క్ చీరలు, అలాగే పతేగట్టి, మదీనా బిల్డింగ్ ప్రాంతంలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో కలంకారీ వర్క్ కూడా చాలా ఎక్కువ లభిస్తుంటాయి ఇక్కడ. కాబట్టి డిఫరెంట్గా ఉండేవి కావాలన్నా, కొంచెం కాస్ట్లీగా ఉండి మంచి లుక్ వచ్చేవి ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మరి ఈ ప్రాంతానికి, పతేగట్టి, మదీనా బిల్డింగ్ ప్రాంతంలో వెళ్ళి ఇవి షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకా మనకి చార్మినార్ ప్రాంతంలో ఏమేమి దొరుకుతాయి, తర్వాత మనకి ఎలా మరి బార్గెన్ ఎట్లా చేయాలి, సో ఆ వస్తువులు ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇంకా స్టూడియోలో టైం 2:30:24 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: లాక్డౌన్ తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నే హైదరాబాద్ లో. చార్మినార్ ప్రాంతంలో షాపింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత బ్రాస్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఫేమస్ అని చెప్పాలి. పాత బ్రిడ్జ్ వర్క్, తర్వాత బ్రాస్ దీపాలు, పురాతన నగిషీ వస్తువులు కావాలంటే ముర్గీ చౌక్, శీలావత్పురా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కువగా లభిస్తాయి. సో బ్రాస్ ఐటమ్స్ కానీ ఇంకా చాలా పాతవి, తర్వాత మనకి కళాత్మకంగా ఉండే వస్తువులు, కొన్ని పాత వస్తువులు ఉంటాయి, సో అవి అక్కడ తీసుకోవచ్చు. అండ్ మనకి కొన్ని కిరసన ఆయిల్తో నడిచే దీపాలు కూడా ఉండేవి కదా పాతకాలంలో, తర్వాత ఆ దీపాలు కూడా ఇక్కడ చాలా అందంగా ఉంటాయి. సో బ్రాస్తో తయారు చేసిన దీపాలు ఉంటాయి, సో వాటికి ల్యాంప్స్ అవన్నీ కూడా చాలా పాతవి అన్నమాట. అవి చూస్తే మనకి చాలా ముచ్చటేస్తుంది. సో కొనాలి అనుకుంటే మరి కొంతమంది ఇప్పటికి కూడా అంటే దీపాలను సాయంకాలం కాగానే దీపం పెట్టుకోవడం అదొక ఆనవాయితీగా వస్తుంటుంది. సో సాయంత్రం లైట్లు ఒకవేళ పవర్ లేనప్పుడు కూడా మరి దీపం ఉండాలి అనేది అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా మరి దీపాలు వెలిగించే సాంప్రదాయం ఉన్నవాళ్ళు. సో ఇట్లాంటి బ్రాస్ దీపాలు చాలా పాతవి, అవన్నీ కూడా చాలా పాత పద్ధతుల్లో తయారు చేసినవి ఉంటాయి. సో మనం అక్కడ వెళ్ళి అవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఎవరైనా కొనాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి తీసుకోవచ్చు. స్టూడియోలో టైం 2:42 దాటి 40 సెకండ్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. చార్మినార్ ఏరియాలో మరి షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక షాపింగ్కి అనువైన సమయాలు వచ్చేసి

సీ మార్నింగ్ 11 AM టు 1 PM. ఇప్పుడు ఈ టైంలో రద్దీ తక్కువగా ఉంటుంది అని అలా అని ఈ వేసవి టైంలో మాత్రం ప్రయాణం చేసుకోవద్దు. సో చాలా వేడిగా ఉంటుంది. సో ఈ టైం కాకుండా మరి ఎండాకాలంలో మాత్రం సాయంత్రం బాగుంటుంది, లేదా ఇంకా ఎర్లీగా చేస్తే మరి ఎర్లీగా కొన్ని షాప్స్ తీసే అవకాశం ఉండదు. కాబట్టి మనకి సమ్మర్ అని రోజులు సాయంకాలమే బాగుంటుంది. కానీ సాయంత్రం 6 PM తర్వాత షాపింగ్ చాలా బాగుంటుంది, కానీ రద్దీ ఎక్కువ. చెప్పిన రేట్కి తగ్గించి అడగటం చాలా మంచిది. అంటే వాళ్ళు చెప్పిన రేట్కి తీసుకుంటే మరి మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అక్కడ చెప్పిన రేట్కి అవసరమైతే సగానికి తగ్గించి అడిగే ప్రయత్నం చేయాలి. వాళ్ళు సగానికి తగ్గించగలదు, కొన్నిసార్లు వాళ్ళు గిట్టుబాటు అవ్వదు అని చెప్పచ్చు, కానీ అడిగే ప్రయత్నం చెప్పాలి. వాళ్ళు చెప్పిన దానికి సగం రేటుకి చెప్తే మళ్ళీ వాళ్ళు తగ్గొచ్చి, సో ఏదైతే రియల్ ప్రైస్ ఉంటుందో ఆ రియల్ ప్రైస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి చార్మినార్ ఏరియాలో పార్కింగ్ సమస్య చాలా ఉంటుంది, అందుకోసం మెట్రో, మనకి మెట్రో అనేది చాలా సేఫ్ అని చెప్పొచ్చు. ఎంజీ బస్ స్టేషన్ దగ్గర మెట్రో దిగేసిన తర్వాత ఆటో ఎంగేజ్ చేసుకొని పోవడం చాలా మంచిది. ఇక జాగ్రత్తలు వచ్చేసి పర్స్, ఫోన్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది, మరి అందరూ ఒకేలా ఉండరు. సో మిగతా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అక్కడికి వస్తుంటారు కాబట్టి, సో ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి మరి మీ వస్తువుల్ని మీరు జాగ్రత్తగా పర్స్ కానీ ఫోన్ కానీ ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే రంజాన్ సమయంలో సాయంకాలం 6 తర్వాత లార్డ్ బజార్ పండగలా ఉంటుందని చెప్పొచ్చు. చాలా రాత్రి వరకు కూడా ఇక్కడ షాపింగ్ జరుగుతూనే ఉంటుంది, అంటే మిడ్ నైట్ వరకు కూడా షాపింగ్ జరుగుతుంది. సో జనాలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఆ టైంలో రంజాన్ టైంలో మాత్రం షాపింగ్ చూడముచ్చటగా ఉంటుందని చెప్పొచ్చు. సో అన్ని రకాల వస్తువులు అప్పుడే చాలా తీసుకొచ్చి పెడతారు. సో ఆ టైంలో కూడా షాపింగ్ చేయడం అనేది ఇక్కడ ఈ ఏరియాలో ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. స్టూడియోలో టైం 2:55 దాటి 5 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో FM 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ಯೂನಿಯನ್.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో టైం 2:59 దాటి 52 సెకండ్లు. మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటన ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈరోజు ఉదయం ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. 6 రోజుల పాటు సాగే విదేశీ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలు సందర్శిస్తారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరుకుంది. డీజిల్ 98.90 రూపాయలకు పెరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ బాగంపర్పేట్ డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలు అందజేశారు. రాష్ట్రంలోని కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయించి వారి విధులపైన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్రంలో అత్యధికంగా 4 జిల్లాలో 546,000 ఎకరాల్లో 14,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 7,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కేరళలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టున్న అడ్వాన్స్డ్ టీ మీడియం కాంటాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేట్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే 15 ఐక్యరాజ్య సమితి కుటుంబ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తుంది. 1993 యుఎన్ ప్రకటించింది. అయితే 1994 నుంచి మాత్రం ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతుంది. కుటుంబ ప్రాముఖ్యత, సామాజిక ఆర్థిక సమస్యలు, కుటుంబ సంక్షేమ విధానాలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం, లక్ష్యమని చెప్పొచ్చు. ఈ 2026 ప్రత్యేకమని చెప్పొచ్చు. ఏంటి అంటే ఒక అంశం మీద పనిచేస్తున్నారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే కుటుంబాలను కేంద్రంగా చేసుకొని సుస్థిర అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అని ఆలోచిస్తున్నారు. అసమానతలు పిల్లల అభివృద్ధిని ఎలా దెబ్బతీస్తాయనేది ఈ అంశంపై 2026

అంటే కుటుంబాలను కేంద్రంగా చేసుకొని సుస్థిర అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అని ఆలోచిస్తున్నారు. అసమానతలు పిల్లల అభివృద్ధిని ఎలా దెబ్బతీస్తాయనేది ఈ అంశంపై 2026లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మరి పిల్లల అభివృద్ధినే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకొని మరి అసమానతల ప్రభావం వాళ్ళ మీద పడకుండా చూడాలన్నదే మరి యుఎన్ ముఖ్య ఉద్దేశం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. కుటుంబమే సమాజానికి పునాది అని అంటారు. పేదరికం, విద్య, ఆరోగ్యం, సామాజిక చలనశీలత అన్ని కుటుంబాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుటుంబాలు మరి సజావుగా ఉంటేనే సమాజం సజావుగా ఉంటుంది, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆదాయం, డిజిటల్ కనెక్టివిటీ, విద్య, వైద్యం లేకపోవడం వల్ల పిల్లలకు జీవితంలో అవకాశాలు తగ్గుతున్నాయి. సో ఇది పేదరికానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు సరైన అవకాశాలు అందే విధంగా ప్రయత్నం చేయాలన్నదే ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ. తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా దీని గురించి

విశేషంగా ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరం యుఎన్ చేస్తున్న పనులు 2020 నుంచి 2024 వరకు కుటుంబ విద్యలను అంచనా వేస్తారు. అయితే ఆసియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా దేశాల్లో కుటుంబ విద్యలను విజయగాథలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సరైన ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్తున్నారు. సో ఫ్యామిలీస్ అన్నీ కూడా ప్లానింగ్గా వెళ్తున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా సక్సెస్ సాధించిన దేశాలుగా చెప్తున్నారు. సో కుటుంబ పరంగా తర్వాత యుఎన్ కాన్సన్ట్రేట్ చేస్తున్న అంశాలు ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సోషల్ ప్రొటెక్షన్, జెండర్ రెస్పాన్సివ్ విధానాలు, పేదరికం తగ్గింపు, హింసలేని కుటుంబాలని తయారు చేయటం, అలాగే మానసిక ఆరోగ్యం, వాతావరణ మార్పు, ఈ అంశాలపై ముఖ్యంగా శ్రద్ధ వహిస్తుంది యుఎన్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక మన భారతదేశానికి వస్తే వికసిత్ భారత్ లక్ష్యంగా కుటుంబాల్లో అసమానతలు తొలగించడం ముఖ్యంగా మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబం ఉంటేనే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటారనే లక్ష్యం మీద మన భారతదేశం కుటుంబాల్లో మంచి పరిస్థితుల్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

ఈరోజు అంటే ప్రపంచ కుటుంబ దినోత్సవంతో పాటు మరి చాలా దినోత్సవాలు తర్వాత చాలా దేశాలకి స్వాతంత్రం కూడా వచ్చిన రోజు ఇది. ఈరోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, స్వాతంత్రం, శాస్త్ర పురోగతికి సంబంధించిన కీలక సంఘటనలు ఈరోజు జరిగాయని చెప్పొచ్చు.

1940లో అమెరికాలో ప్రముఖ రెస్టారెంట్ కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది. సో ఈ రెస్టారెంట్కు చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మరి ఈ రెస్టారెంట్ని స్థాపించిన వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్ ఏంటి అని అంటే, మరి వారు 60 సంవత్సరాల వరకు కూడా ఆయన అన్ని ఫెయిల్యూర్స్ని చవి చూశారు. సో అది ఏదో సక్సెస్ సాధించాలనే, లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ సాధించాలని ప్రయత్నం చేస్తూ చేస్తూనే పోయారు. సో 60 సంవత్సరాల వరకు కూడా ఆయన ఫెయిల్యూర్స్ని చవి చూశారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. సో అతన్ని పట్టించుకోలేదు. కానీ అతను తను అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలని ఆయన ఒకటి తర్వాత ఒకటి ఎలా ప్రయత్నాలు చేస్తూనే పోయారు. సో అట్లా 1940లో ఆయన ఫస్ట్ టైం చాలా ఫెయిల్యూర్స్ తర్వాత కూడా ఓపిక నశించకుండా మళ్ళీ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. సో అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. మరి బర్గర్స్, పిజ్జాస్ ఇట్లాంటివన్నీ కూడా అందులో మనకు తయారు చేస్తూ ఉంటారు. సో తన 60వ ఏట ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసేసి మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. సో మనిషికి లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్ సక్సెస్లు ఉన్నా కూడా మనిషి ఏంటంటే తను ఏదైతే టార్గెట్ పెట్టుకుంటాడో దాన్ని సాధించడానికి వెళ్తూ ఉండాలి. అండ్ ఫెయిల్యూర్ కానీ ఆర్ సక్సెస్ కానీ ఎండ్ అని అనుకోవద్దు. ఒక సక్సెస్ వచ్చిందంటే వెంటనే గర్వం రాకూడదు, మళ్ళీ

ఫెయిల్యూర్ అనేది రెడీగా ఉంటుంది ఎక్కడొక దగ్గర అని చెప్పి భయంతో పనిచేయాల్సి వస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చిందంటే అదే ఎండ్ కాదు, మళ్ళీ సక్సెస్ సాధించడానికి ఖచ్చితంగా అదే దాని మీద ఫోకస్ పెట్టి బాగా వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు అని చెప్పడానికి మరి వీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరి వారు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించుకొని ఒక మంచి నాణ్యమైన ప్రోడక్ట్స్ని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా వారు గుర్తింపు తెచ్చుకున్నారు. సో అట్లా 67వ ఏట 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ని అందుకున్నారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సరిగ్గా ఈరోజు బకినవా ద్వీపం అమెరికా నుంచి జపాన్కి తిరిగి అప్పగించబడిన రోజు అని చెప్పొచ్చు. అప్పటి వరకు వారు ఎన్నో పోరాటాలు చేశారు. 1988 సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దళారులను ఉపసంహరించడం కూడా ప్రారంభించారు సరిగ్గా ఈరోజే. 1988 రోజు మరి ఈరోజే మరి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దళారులను ఉపసంహరించడం ప్రారంభించింది. సో ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలను గురించి చెప్పొచ్చు. మరి 1972 బకినవా ద్వీపం అంటే ఇది జపాన్ వాళ్ళు చాలా గొప్పగా చూసుకుంటారు దీన్ని. సో ఆ ద్వీపాన్ని 1972 సరిగ్గా ఈరోజే అంటే మే 15 రోజు వాళ్ళకి తిరిగి అప్పగించారు. అలాగే 1975 మే 16 సిక్కిం 22 రాష్ట్రంగా అవతరించింది. మే 15 అర్ధరాత్రి నుంచే అధికారిక ప్రక్రియ మొదలైంది. సో ఈరోజు 1975 రోజు వాళ్ళకు వచ్చారు. సో ఈరోజు ఒక రకంగా వాళ్ళు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మరి ఈరోజు అర్ధరాత్రి నుంచే మరి వారు సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పొచ్చు. సో 16 మరి అర్ధరాత్రి స్టార్ట్ అయింది, 16 అధికారికంగా మరి అందరికీ తెలిసిపోయిందనమాట. సో ఈరోజు కూడా వాళ్ళు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు అర్ధరాత్రి నుంచే ప్రారంభమవుతుంది.

మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే, అరే ఓ 90 ఇలాగ ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరు చూద్దాం నీయా.

0: కల్జు తేవు శారు ఎందింటో రా ఉప్పు లేని పప్పు శారు
1: కోసి కొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు అమ్మలి గట్క మాది రాసా పుటక పూట పూట మాకే దసరా.

0: Ben Chat.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती
1: है। NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు ఉన్నారు డబుల్ కమిటీలో. ఈరోజు గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే కూడా జరుపుకుంటున్నాము. దీన్ని జీఏఏడి అని కూడా పిలుస్తారు. 2026 మే 15 జరగబోతున్న ఈ అంటే ఈరోజు జరుగుతున్న ఈ దినోత్సవం సందర్భంగా వికలాంగులకు టెక్నాలజీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. వారికి ఏదో మేలు చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. సో గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే రోజు మరి కొంతమంది వికలాంగులకి మేలు జరుగుతుందని చెప్పొచ్చు ఈరోజు. స్టూడియోలో టైం 3:56 దాటి 20 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
4: మీతో ఆట, దాంతో పాట, ఆడు మేటర్ వేరు సార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ యూరప్ 6 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబిలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం ప్రధాన అజెండాలుగా ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరాలకు అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. ఎమిరైట్స్కు భారతదేశం మద్దతు ఉంటుందని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచితో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు జైశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్ధిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. ఆపరేషన్ల సమయంలో డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలు మానవ ప్రాణాలకు సంబంధించిన ప్రమాదాన్ని తగ్గిస్తాయని వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఈరోజు అన్నారు. సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలిటరీ రివ్యూస్ సంయుక్తంగా మానవరహిత వైమానిక వ్యవస్థలపై నిర్వహించిన సెమినార్ ఎగ్జిబిషన్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్ట్స్పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని రూపకల్పన చేసిందని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధమైన సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానం డైమండ్ జూబ్లీ వేడుకలను, మ్యాంగో మేళాను రేపు ఉదయం ప్రారంభిస్తున్నారు. మే 16-17 తేదీలలో 2 రోజుల పాటు మామిడి ప్రదర్శన ఉంటుంది. వివిధ మామిడి పళ్ల రకాలు, అధిక ఫల సాయం అందజేసే మొక్కలు, మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఇన్క్రెడిబుల్ ఇండియాలోకి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఇన్క్రెడిబుల్ ఇండియా 2.0 లాంచ్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఇంటరాక్టివ్ కంటెంట్ ద్వారా గ్లోబల్ ట్రావెల్స్ను భారత్కు ఆకర్షించడమే దీని ముఖ్య ఉద్దేశం, లక్ష్యం అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 2026లో ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ రివాంప్ వెర్షన్ కూడా లాంచ్ చేశారు. ఏఐ పవర్ టూల్స్తో రియల్ టైమ్ వాతావరణం, సిటీ ఎక్స్ప్లోరేషన్, ట్రావెల్ సర్వీసులను కూడా అందిస్తుంది. ఫ్లైట్లు, హోటల్స్, క్యాబ్స్, బస్సులు, ఏఐ స్మారకాల టికెట్స్ ఒకే చోట, అంటే ఇవన్నీ టికెట్స్ కూడా మనకి ఫ్లైట్స్, హోటల్స్, క్యాబ్స్ ఇవన్నీ కూడా టికెట్స్ ఒకే చోట మనం తీసుకునే అవకాశం కలుగుతుందన్నమాట. సో ఇన్క్రెడిబుల్ ఇండియా మనకి ఏంటంటే స్థాపించిన నాటి నుంచి కూడా దూసుకుపోతుంది, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మన దేశం ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు.

0: me.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. మన ప్రియతమ ప్రధాని

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. కోస్టల్ టూరిజం బూమ్ కూడా చాలా పెరిగిందని చెప్పొచ్చు. 2026 జనవరి తర్వాత ఏప్రిల్ మధ్య 3.47 కోట్ల మంది భారత కోస్టల్ రీజియన్స్కి వెళ్ళారని చెప్పొచ్చు. దక్షిణ కన్నడ, ఉడిపి ఈ జిల్లాలు బీచ్లు, సాంస్కృతిక ప్రదేశాలతో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సో ఈ ప్రాంతానంతా కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని చూడడానికి వస్తున్న టూరిస్టులందరినీ కూడా కోస్టల్ టూరిజం వైపు

ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది మన ఇన్క్రెడిబుల్ ఇండియా. సో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రయత్నాలన్నీ కూడా ఫలించాలని, సో మన దేశం గొప్పతనం, ముఖ్యంగా మన దేశంలో సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే కేవలం మన దేశంలో ఉండే సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలు జస్ట్ చూసి ఆనందపడటమే కాదు, దాని ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా వెళ్తుంది. సో ఇక్కడున్న ప్రతి ఒక్క కట్టడం వెనుక ఒక సైన్స్ దాగి ఉంది. ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ అంటే జస్ట్ ఏదో పోయి చూసి రావడాన్ని కాదు, అక్కడ కాసేపు కూర్చున్నామంటే మనకు మానసిక ప్రశాంతత వస్తుంది. సో ఆ మానసిక ప్రశాంతత రావడానికి కూడా ఆ టెంపుల్ని ఒక క్రమ పద్ధతిలో, తర్వాత యాజ్ పర్ సైన్స్, అంటే సైన్స్ పుట్టకన్న ముందే మరి సైన్స్ మన దగ్గర పుట్టిందని చెప్పొచ్చు. అంటే గుడి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనకి మనం అక్కడ పోయినామంటే మనకు పీస్ఫుల్ వస్తుంది, మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాం. తర్వాత అక్కడ ఉండే చెట్లు, అంటే ఏ చెట్లు ఆ గుడిలో ఏ చెట్లు ఉండాలి అనేది కూడా ఒక సైన్స్. సో అట్లన్నీ చెట్లు పెంచడం వల్ల కాసేపు అక్కడ పోయి మనం కూర్చున్నామంటే ఆ చెట్ల నుంచి వచ్చే గాలి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్ని చెట్ల గాలులు అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి మనకి. సో ఇదంతా సైన్స్ ఉంది. అంటే మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి మన పర్యాటక ప్రాంతాలలో. సో దీనికి సంబంధించిన, అంటే ఊరికే వాళ్ళు వచ్చి చూసిపోకుండా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలిసే విధంగా ఉంటే బాగుంటుంది. సో వాళ్ళు అక్కడ విజిట్ చేస్తున్నారంటే దాని ఉపయోగం ఏంటి, అక్కడ ఏమేం జరుగుతుంది, ఇదంతా కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో ఆ వైపు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మన ఇన్క్రెడిబుల్ ఇండియాలో. ఇంకా మాట్లాడుకుందాం ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ವೀರಯ್ಯ.
1: ದಿರ್ಪಣಾದಿ ಪಾರ್ಟಿ
2: ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ.
3: FM Rainbow 101.9.

మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇన్క్రెడిబుల్ ఇండియా గ్లోబల్ ఈవెంట్స్ గుర్తింపు కోసం కూడా ప్రయత్నించేస్తుంది. ఐటీబీ బెర్లిన్ 2026లో భారత సంస్కృతి, వెల్నెస్, సస్టైనబుల్ ట్రావెల్ను ప్రదర్శించింది. సో యుఎన్ బెస్ట్ టూరిజం విలేజెస్ 2006 కోసం స్పెయిన్, జపాన్, ఇటలీ, చైనా దేశాలతో పాటు భారత్ కూడా పోటీ పడుతుంది. సో మరి ఆ అగ్ర దేశాల సరసన కూడా మరి పోటీ పడడం అంటే మామూలు విషయం కాదు. సో మన భారత్కి సంబంధించిన ఎన్నో ఘనతలు, ఎన్నో గొప్ప విషయాలు ఉన్నప్పటికీ కూడా మరి వాటిని బయటకు చెప్పే ప్రయత్నం ఇంతకాలం చేయలేదు. సో విశేషంగా మరి ఇప్పుడు ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా దాని మీద కొంత రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇన్క్రెడిబుల్ ఇండియా.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇన్క్రెడిబుల్ ఇండియా 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసింది. ఈ 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ 2026-30 వరకు వాళ్ళు ప్లాన్ చేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖ 5 ఇయర్స్ యాక్షన్ ప్లాన్ని 2026-2036 తయారు చేస్తుంది. అయితే 2047 నాటికి $3 trillion టూరిజం ఎకానమీ లక్ష్యంగా మరి ఈ ప్లాన్ని రూపొందించింది. సో $3 trillion టార్గెట్ చేస్తూ ఈ ప్రణాళిక అనేది ముందుకు సాగుతుందన్నమాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. కొత్త ట్రావెల్ ట్రెండ్స్ కూడా మొదలయ్యాయి. 2026లో భారతీయులు ఆఫ్ బీట్ అలాగే చల్లని ప్రదేశాలు కోరుకుంటున్నారు. రద్దీ ప్రదేశాలు 50% మంది అవాయిడ్ చేస్తున్నారు. లోకల్ కమ్యూనిటీలకు సపోర్ట్ సస్టైనబుల్ ట్రావెల్పై ఆసక్తి పెరిగిందని చెప్పొచ్చు. మేడ్ ఇన్ ఇండియా అనే వెబ్సైట్ బ్రాండ్ ద్వారా టూరిజం ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ మేడ్ ఇన్ ఇండియా వెబ్సైట్ ద్వారా మన భారతదేశంలోని ప్రదేశాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇన్క్రెడిబుల్ ఇండియాలో మరి ఎప్పటికప్పుడు కూడా అన్ని కొత్త విధానాలపైన, తర్వాత టూరిజం డెవలప్మెంట్, తర్వాత ఏ ప్రదేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఒక రీసెర్చ్, సమగ్రమైన రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో వాటి ప్రత్యేకతల గురించి మరి మిగతా దేశాల్లో ఉండే ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ అందరికి కూడా మరి మన ఇండియా గురించి, మన ఇండియాలో ఉండే టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూరిస్ట్ స్పాట్స్ గురించి సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆసక్తిని కల్పిస్తుంది మన ఇన్క్రెడిబుల్ ఇండియా. స్టూడియోలో టైం 4:56 దాటి 20 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే సిక్కిం రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ను కలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు మెట్రోలో ప్రయాణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్టంలో మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 8,16,100 టన్నుల మొక్కలు కొన్నామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలా పనిచేస్తున్నామని తెలియజేసింది. వానాకాలం సీజన్ కోసం 4 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 2 వారాల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు చేరింది.

ఉంది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5,257 కోట్ల విలువైన ప్రతిపాదనలను ఆమోదించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ రోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు తాజా ట్యూన్స్లోకి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో తాజా ట్యూన్స్.

0: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం అనే అంశం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ సంఘసేవకురాలు, ఈ అడాప్షన్ సంబంధించిన విషయాల్లో ఎంతో కృషి చేసిన మీరా మారుతి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మీరా గారు.
1: నమస్కారం సార్.
0: చాలామంది సంతానం లేనివారు, జీవిత చిరమాంకంలో తోడు ఎవరూ లేరు అన్న బాధ తప్పించుకోవడానికి పిల్లల్ని దత్తత తీసుకోవడం, అంటే అటు కుటుంబ సభ్యుల్లో వాళ్ళ బంధువుల్లో ఉండే పిల్లలు కానీ లేదంటే అనాథ పిల్లల్ని కానీ దత్తత తీసుకొని వారికి ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తూ వీళ్ళకి ఒక తోడుని ఎంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ దత్తత తీసుకోవడంలో ఏ రకమైన పద్ధతులు అవలంబించాలి, ఏ ఏ అంశాలని గుర్తుపెట్టుకోవాలన్న విషయం కొంచెం తెలియజేస్తారా?
1: మన దేశంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది అడాప్షన్ లాస్ని గవర్న్ చేస్తుంది అండర్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్, కారా అంటారు. దాంట్లో ఒక పోర్టల్ ఉంటుంది కేరింగ్స్ అని, దాంట్లో వెళ్ళి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అంటాం, అంటే దత్తత తీసుకోవాలని అనుకున్న పేరెంట్స్ అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు. అలాగే పిల్లలు ఎలిజిబిలిటీ ఉండి, పిల్లలు ఎవరు అడాప్షన్కి ఎలిజిబుల్ ఉన్నారో, దత్తత్కి ఎలిజిబుల్ ఉన్నారో, వాళ్ళని కూడా ఈ కేరింగ్స్ పోర్టల్లో లోకల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అథారిటీస్ పెడతారనమాట. అక్కడ మ్యాచింగ్ జరుగుతుంది. సో దత్తత అనేది మన దేశంలో దట్ ఈస్ ఓన్లీ లీగల్ వే ఆఫ్ అడాప్షన్. సో కారాలో వెళ్ళి రిజిస్టర్ చేసుకుని దేర్ ఇస్ అ ప్రాసెస్ ఎంటైలింగ్ ద హోల్ అడాప్షన్ ప్రాసెస్.
0: మీరా గారు, గతంలో మనం కొన్ని సినిమాల్లో కూడా గమనిస్తుంటాము, అక్క పిల్లల్ని తమ్ముడికి దత్తత ఇవ్వడము, లేదంటే బంధువులమైన మామ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు, మాకు లేరు మీకున్న పిల్లలు ఉన్నారు కదా మాకు ఒకరిని ఇస్తే దత్తత తీసుకుంటామని ఏదో చిన్నగా పూజాక్రమం చేయించేసి వీళ్ళు వాళ్ళు వదిలి ఒళ్ళో ఇచ్చినట్టుగా చూసి అలా కంటిన్యూ అవుతారు. అయితే ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థలో అలా చెల్లుబాటు అవుతుందా?
1: అది సార్, అది హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది ఇంకో లా కూడా ఉంది మన దీంట్లో, అది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద వస్తుంది. అలా చేసుకోవడం ఇంకా నడుస్తోంది, కానీ దాంతోపాటు డాక్యుమెంటేషన్ ఆల్సో ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా చేసుకున్నప్పుడు ఫ్యామిలీ అడాప్షన్ లాయర్ని కానీ ఒక నోటరైజ్డ్ అడాప్షన్ డీడ్ కానీ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా రిలేటివ్ అడాప్షన్ అనేది కేరింగ్స్ పోర్టల్ పైన కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేశారు. సో ఇలాంటి దత్తత మీరు తీసుకోవాలంటే కేరింగ్స్ పోర్టల్లో కూడా వెళ్ళి డైరెక్ట్గా తీసుకుంటే బర్త్ సర్టిఫికేట్ కానీ అడాప్షన్ డీడ్ కానీ వెంటనే మీకు దాని ద్వారా కూడా లీగలైజ్ అయిపోతుంది.
0: డిజిటలైజేషన్కి ప్రజలు, అంటే ప్రస్తుత సమాజము చాలా వేగవంతంగా అడాప్టేషన్కి వెళ్తుంది. ఈ కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, దీంట్లో కూడా బంధువుల మధ్యలో ఉండే రిలేటివ్స్ మధ్యలో పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే కూడా ఈ ఫెసిలిటీ ఎప్పటి నుంచి మొదలైందంటారు?
1: ఇది ఒక 1.5 ఇయర్ ముందు ఒక అడాప్షన్ రెగ్యులేషన్స్ అనే దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అక్కడ రిలేటివ్ అడాప్షన్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ డిస్టెంట్ రిలేటివ్ అడాప్షన్ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నారు.
0: అంటే అంతకు పూర్వము కేవలం అనాథ పిల్లలు ఎక్కడైతే వెల్ఫేర్ సెంటర్స్లో ఉంటారో, ప్రొటెక్షన్ సెంటర్స్లో ఉంటారో, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పొందుపరిచి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్గా ఉండేవాళ్ళు, వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి మ్యాచ్ చేసి అడాప్షన్ ఇచ్చేవాళ్ళు.
1: అన్ని మ్యాచింగ్ ఆన్లైనే అవుతుంది సార్. పేరెంట్స్ ప్రిఫరెన్సెస్ ఇస్తారు, అంటే వాళ్ళకి ఏ జెండర్ కావాలి,

0: ఎంత ఏజ్ కావాలి,
1: అబ్బాయి కావాలా,
0: అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా, లేకపోతే హెల్దీ చైల్డ్ కావాలా, స్పెషల్ నీడ్స్ లో ఏదైనా చైల్డ్ ని ఎన్నుకుంటారా, అవి అన్ని వాళ్ళు ప్రిఫరెన్సెస్ ఇస్తారు. ఆ ప్రిఫరెన్సెస్ బట్టి అవైలబుల్ చైల్డ్ బట్టి మ్యాచ్ చేస్తుంది సిస్టమ్, అల్గారిథం ఉంటుంది. అన్ని ఆన్లైన్ సిస్టమ్ అన్నమాట ఇది. దాని తర్వాత రెఫరల్ వెళ్తుంది పేరెంట్స్ కి.
1: అంటే ఇప్పుడు బంధువులు అయితే సమస్య లేదండి, ఎందుకంటే వాళ్ళు దే నో ద చైల్డ్, దే నో ద పేరెంట్స్, దే కెన్ గివ్ ఇట్ అవుట్. బట్ డెస్టిట్యూట్స్ అంటే అనాథగా ఉండే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియదు, ప్లస్ వాళ్ళు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు. సో వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితులు కానీ, వాళ్ళ ఏజ్, మిగతా పరిమితులు అన్నీ, పారామీటర్స్ అన్నీ కూడా వెరిఫై చేసి పెట్టుకొని ఇవి చూడడానికి ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అవకాశం ఉంటుందా?
0: ఎస్ సార్. అంటే ఇది రెఫరల్ ప్రాసెస్ అంటారు సార్. ఆ రెఫరల్ ప్రాసెస్లో వాళ్ళకి ఒక చైల్డ్ స్టడీ రిపోర్ట్ అంటారు అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఆఫ్ ద చైల్డ్ వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది. సో వాళ్ళు చూసుకుని దే కెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్, ఈ చైల్డ్ని మేము అడాప్ట్ చేసుకోవాలా వద్దా అని చెప్పి అప్పుడు రిజర్వ్ చేసుకోవచ్చు సార్. స్క్రీనింగ్ చేసుకోవచ్చు. అంటే ఇది అనానిమస్ రెఫరల్ సార్. మీకు తెలియదు ఏ బాబో పాపో మీకు రెఫరల్ వస్తున్నారని చెప్పి, అన్లెస్ యూఆర్ చూసింగ్ అ స్పెషల్ నీడ్స్ చైల్డ్. స్పెషల్ నీడ్స్ లిస్ట్ అనేది ఓపెన్ ఉంది కేరింగ్స్ పోర్టల్ మీద. ఎందుకంటే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ చాలా తక్కువ మంది అడాప్ట్ చేసుకుంటారు సార్, సో అది ఓపెన్ పెట్టారనమాట. కానీ మీరు హెల్దీ కేటగిరీలో మాత్రం ఏదైనా పేరెంట్ రిజిస్టర్ అవుతే వాళ్ళు రెఫరల్ అనే ప్రాసెస్తోనే వాళ్ళకి ఒక్కొక్క చైల్డ్ ప్రొఫైలే చూపిస్తారు. కానీ వాళ్ళకి మల్టిపుల్ చాయిసెస్ ఇవ్వరు, ఒక రెఫరల్ పర్ పేరెంట్ పర్ టైం, అలా 3 రెఫరల్సే ఇస్తారు. ఒకవేళ రిజెక్ట్ చేశారంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. అంటే ఇది సార్ చైల్డ్ షాపింగ్ టైప్లో కాదు కదా, చైల్డ్ షాపింగ్ కొంచెం తక్కువ చేద్దాం అనేది ఇది. లేకపోతే కలర్ బాగాలేదు, ఫేర్గా లేడు, మచ్చలు ఉన్నాయి, అలాంటి రీజన్స్లో కూడా రిజెక్ట్ చేసే పరిస్థితి ఉండింది ముందు. సో అది అవాయిడ్ చేయడానికి 3 రెఫరల్స్ తర్వాత మళ్ళీ రీరిజిస్టర్ చేసుకుని మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో రావాల్సిందే.
1: అంటే నిజంగా మానవత్వపు హృదయంతో వాళ్ళని దగ్గర తీసుకొని జీవితంలో వాళ్ళకంటూ ఒక మంచి జీవితాన్ని ఇస్తూ తమకంటూ ఒక తోడును సంపాదించుకోవాలన్నప్పుడు ఈ కలరు, మీరన్న ఈ పారామీటర్స్ అన్నీ అనవసరం. అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక ముగ్గురిని మటుకు రెఫరల్స్ కింద పంపిస్తారు, ఆ ముగ్గురులో సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కారణాల చేత ఆ ముగ్గురు వీళ్ళకి నచ్చకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళు రీరిజిస్టర్ చేసుకొని మళ్ళీ మొదలు పెట్టాలి.
0: ఎస్ సార్.
1: ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే, దత్తత తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏ రకమైన సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది, వారు ఏ రకమైన అండర్టేకింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
0: రిజిస్టర్ చేసుకున్నప్పుడు పోర్టల్లో, కేరింగ్స్ పోర్టల్లో ఒక 10 I think 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉన్నారా, మీకు ఏమైనా టెర్మినల్ ఇల్నెస్ లాంటిది ఏదైనా ఉందా, సో మీ అడ్రస్ ప్రూఫ్ కానీ మీ ఇంకేమైనా ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, ఒక 12 డాక్యుమెంట్స్ అలా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత హోమ్ స్టడీ చేస్తారు సార్. లోకల్ సోషల్ వర్కర్ వెళ్ళి ఇంట్లో యాక్చువల్లీ వీళ్ళు ఎగ్జిస్టింగా కాదా, ఎక్కడున్నారు, అడ్రస్లో వాళ్ళు ఉన్నారా, నేబర్స్ని కనుక్కుని కొంచెం బిహేవియర్ ఎట్లా ఉంది, కాండక్ట్ ఎట్లా ఉంది వీళ్ళది, అన్నీ కొంచెం చర్చిస్తారు సార్. దాని తర్వాతనే వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అండర్టేకింగ్ అంటే మీరు అనేది రెఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, ఓకే వీళ్ళు మాకు తెలుసు ఒక 10 ఏళ్ళ నుంచి ఆర్ 5 ఏళ్ళ నుంచి, ఏదైనా వీళ్ళు మంచి వాళ్ళు, మాకు తెలిసినంత వరకు వీళ్ళు పిల్లల్ని మంచిగా పెంచుతారు, అలాంటి రెఫరెన్స్ కావాలి. అండ్ గార్డియన్ అండర్టేకింగ్ అంటారు. ఒకవేళ ఇద్దరికి ఏమన్నా అవుతే, ఆర్ సింగిల్ పేరెంట్ అడాప్ట్ చేస్తే వాళ్ళకి ఏమన్నా అవుతే ఇంకెవరో ఉన్నారు వీళ్ళని చూసుకోవడానికి అనే ఒక హామీ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది.
1: పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు జరగకూడదని, పేరెంట్స్ ఎవరి వద్దకి అయితే అడాప్షన్గా వెళ్తున్నారో అక్కడ వాళ్ళ భవిష్యత్తు కానీ, వాళ్ళ భద్రత కానీ, వాళ్ళ భవిత కానీ సురక్షితంగా ఉందా లేదా అన్న విషయాన్ని గమనించి ముందు ఒక హోంవర్క్ చేసి ఆ తర్వాతే నిర్దిష్టమైన భావనకు వచ్చిన తర్వాతే కానీ ఆ పిల్లవాడిని వాళ్ళకి అప్పచెప్పరు.
0: ఎస్ సార్. కౌన్సిలింగ్ కూడా మ్యాండేటరీ సార్. 2 కౌన్సిలింగ్ సెషన్స్ చేయాలి. అంటే ఇది కారా కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తుంది, లేకపోతే వాళ్ళ లోకల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ టు అండర్స్టాండ్ మీరు ఎందుకు దత్తత తీసుకుంటున్నారు, అసలు ఏం రీజన్స్ వల్ల, రైట్? చాలామంది వేరే వేరే రీజన్స్ చెప్తుంటారు. చాలామంది పిల్లలు లేక కనలేక వస్తున్నామంటారు. కానీ ఆ రీజన్స్ తెలుసుకోవడం, మోటివేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి మోటివేషన్ కానీ ఎందుకు చేసుకుంటున్నారు మీరు పిల్లలకి చెప్తారా, డిస్క్లోజర్ అంటాం మేము దాన్ని, డిస్క్లోజ్ చేస్తారా దట్ దే ఆర్ అడాప్టెడ్ అవి. అండ్ జనరలీ మనస్థితి ఎలా ఉంది అడాప్షన్కి? చాలామంది ఏం చేస్తారంటే ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ట్రై చేశాం పిల్లలకి, ఇప్పుడు రెడీమేడ్ బేబీ దొరుకుతుంది, పర్ఫెక్ట్గా ఉంటారు, ఏం ప్రాబ్లమ్స్ ఉండదు, అలా వెళ్తారు అడాప్షన్కి. కానీ ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అ పాస్ట్ అడాప్షన్కి వచ్చింది. సో వాళ్ళని ఎలా చూసుకోవాలి, ట్రామా రిడన్ బేబీ అయితే ఎలా చూడాలి,

0: వాళ్ళకి ఏం సదుపాయాలు అందుబాటులో ఉండాలి, అవన్నీ కూడా ఆ పేరెంట్కి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో అలాంటి కౌన్సిలింగ్ చేస్తారనమాట. 2 మ్యాండేటరీ కౌన్సిలింగ్ సెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళు రేపు లాస్ట్ ఆప్షన్ అనుకుంటారు అడాప్షన్, కానీ యూ విల్ బీ సర్ప్రైజ్డ్, చాలామంది ఫస్ట్ చాయిస్ ఆఫ్ పేరెంటింగ్ ఇస్ అడాప్షన్ దీస్ డేస్. సో మాకు తెలిసిన వాళ్ళు చాలామందికి ఇద్దరు పిల్లలు త్రూ అడాప్షనే. మాకు యాక్చువల్లీ ఐ హ్యావ్ అ చైల్డ్ హూ వీ అడాప్టెడ్ అండ్ ఐ హ్యావ్ అ బయాలజికల్ చైల్డ్. సో చాలామంది అలా కూడా ఫ్యామిలీ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అడాప్ట్ చేసుకోవాలనుకుంటారు. కానీ మైండ్ సెట్ షుడ్ బీ క్లియర్, ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాం అన్న మైండ్ సెట్ క్లియర్గా ఉండాలి. దత్తత అనేది ఫస్ట్ మీరు పాప బాబో కోసమే చేస్తున్నారు, ఫ్యామిలీ ఇవ్వడానికి చేస్తున్నారు. ఇట్స్ అ చైల్డ్స్ రైట్ టు ఫ్యామిలీ, అది చూసుకోవడం ముఖ్యం. మనం నరేటివ్ కొంచెం చేంజ్ చేయాలి. ఎప్పుడు దత్తత అనేది పేరెంట్స్ కోసం అనేది యాక్చువల్లీ చాలా పాతకాలం నుంచి మనం అనుకుంటాం, కానీ దత్తత అనేది మనం ఇప్పుడు చైల్డ్ కోసం అనేది మనము డిసైడ్ చేసుకోవాలి,
1: గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపటి భవిష్యత్తు వాళ్ళదే కాబట్టి ఏదైతే పరిస్థితుల్లోంచి కుటుంబంలోకి వస్తున్నారంటే, అంటే ఒక కేరింగ్ సెంటర్లోంచి ఒక కుటుంబంలోకి వస్తే తనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడి అందులో కేరింగ్ అండ్ షేరింగ్ రెండు ఉన్నట్లయితే వాళ్ళ ఎదుగుదల ఉన్నతంగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని ఏదో పని వాళ్ళ లాగానో ఇంకేదైనా తక్కువ భావంతో చూసేటట్లయితే ఇంతకంటే అక్కడే ఉండడం మేలేము.
0: దత్తత తీసుకోవడం అప్పుడు న్యాయం కాదు.
1: అడాప్షన్ ఇచ్చినప్పుడు ఉండే ప్రవర్తన కొంతకాలం తర్వాత మారిందా, వాళ్ళ పట్ల సరిగ్గా చూస్తున్నారా లేదా కనుక్కోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి ఈ కారా తరఫు నుంచి ఏమైనా స్టెప్స్ తీసుకుంటారా?
0: అడాప్షన్ డీడ్, బర్త్ సర్టిఫికేట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ పోస్ట్ అడాప్షన్ ఫాలోఅప్ చేస్తారు సార్. 6 మంత్స్కి ఒకసారి సోషల్ వర్కర్ మళ్ళీ విజిట్ చేస్తారు ఆ హోమ్కి, ఫ్యామిలీకి ఎలా ఉన్నారు, పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళతో మాట్లాడతారు. సో 4 పోస్ట్ అడాప్షన్ ఫాలోఅప్స్ 2 ఇయర్స్కి చేస్తారు. సో దట్ చైల్డ్ సెటిల్ అయ్యారా లేదా అని చెప్పేసి దానికోసం ఫాలోఅప్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయన్నమాట.
1: ఈ వెబ్సైట్ డీటెయిల్స్ చెప్తారా మీరా గారు?
0: కారా డాట్ wcd.gov.in.
1: CARA.WCD.GOV.IN.
0: ఎస్ సార్, ఇది మెయిన్ కారా వెబ్సైట్ సార్. దాంట్లోనే మీకు కేరింగ్స్ పోర్టల్ అనేది అక్కడే ఆప్షన్ ఉంటుంది. వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, పేరెంట్స్ ఏజ్ ఎంత ఉండాలి, అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి.
1: ఇది కాకుండా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా?
0: 1800-11-1311. ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కారాది. ఇట్స్ అవైలబుల్ బిట్వీన్ 8 AM to 8 PM ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే.
1: స్థానికంగా ఈ అడాప్షన్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఎక్కడ కలవాలంటారు?
0: ఇక్కడ మధుర నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిషనరేట్ ఉంది సార్. ఆ కమిషనరేట్ ఆఫీస్లో ఒక అడాప్షన్ సెల్ ఉంది, అక్కడ వాళ్ళకి అడాప్షన్ కౌన్సిలింగ్ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి కలిస్తే వాళ్ళు పర్సనల్గా కూడా కౌన్సిలింగ్ చేస్తారు అండ్ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. ఫోన్ నంబర్ ఫోన్లో కూడా కౌన్సిలింగ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ మండే టు ఫ్రైడే.
1: ఈ దత్తత తీసుకోవాల్సినప్పుడు ఏ ఏ అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలంటారు?
0: ఒకటి సార్, ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. సో కాంపోజిట్ ఏజ్ తీసుకుంటారు ఇఫ్ కపుల్ ఇస్ మ్యారీడ్ అండ్ సింగిల్ పేరెంట్ అయితే 1 ఏజ్. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరు అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ గివెన్ ఆన్ ద కారా వెబ్సైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2 ఇయర్స్ అడాప్ట్ చేసుకోవాలంటే ద కాంపోజిట్ ఏజ్ ఆఫ్ ద కపుల్ షుడ్ బి 85 ఇయర్స్ అండ్ సింగిల్ పేరెంట్ ఏజ్ షుడ్ బి 40 ఇయర్స్. ఒకటి 40, ఒకటి 45 ఉండొచ్చు అలా. సో అది కాంపోజిట్ ఏజ్ అంటారు దాన్ని. 40 పైన గనక ఉంటే ఏజ్ గ్రూప్ పిల్లలది పెరిగిపోతుంది. సో 2 to 4 అయిపోతుంది, 4 to 8 అట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళది ఉంది. మ్యాక్సిమమ్ ఏజ్ పేరెంట్స్ కెన్ అడాప్ట్ ఇస్ 110 కాంపోజిట్ ఏజ్ అండ్ 55 ఇస్ ద మ్యాక్సిమమ్ సింగిల్ పేరెంట్ ఏజ్. కానీ వాళ్ళు ఓన్లీ 8 and above ఇయర్ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద ఏజ్ దే ఆర్ ఇన్. So that is one major eligibility criteria you have to remember. Parent medical lo terminal illness edi undakoddu ante long term chronic illness type lo diabetes blood pressure lanti idi okay but ante cancer lanti idi kani big disease ante disabled undochu physically challenged undochu
1: కానీ తీవ్రమైన అనారోగ్యం ఉండకూడదు. మీరా గారు, ఈ అడాప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా అథెంటిక్ డాక్యుమెంట్ ఇవ్వబడుతుందా వీళ్ళకి అడాప్షన్ తీసుకున్నట్టుగా?
0: ఎస్ సార్. సో అడాప్షన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ అడాప్షన్ ఫాస్టర్ కేర్ అగ్రిమెంట్ ఉంటుంది సార్, అది సైన్ చేయాల్సి వస్తుంది. అది ప్రీ అడాప్షన్ ఫాస్టర్ కేర్ ఎందుకంటారంటే ఇంకా అడాప్షన్ లీగలైజ్ కాలేదు. సో దాని తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత

0: డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుంచి కాల్ వస్తుంది మీకు అడాప్షన్ లీగలైజ్ చేయడానికి. అప్పుడు ఒక అడాప్షన్ డీడ్ అనేది లీగల్ అడాప్షన్ డీడ్ ఉంటుంది, దానిపైన మీరు పేరెంట్స్ అని చెప్పేసి అది రాసిపడి ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లీగల్ డాక్యుమెంట్ సైన్డ్ బై ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, అండ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఆ పేరెంట్స్ పేరు మీద వచ్చేస్తుంది అడాప్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత.
1: దాని తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన సొంత ఇంటి పాపలాగా అన్ని హక్కులు చేరుకుంటాయి.
0: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో దత్తత తీసుకోవడం అనే అంశం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరామాతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన

0: FM Rainbow 101.9, musically yours.
1: వెల్, మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అందరితో కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, మనం వర్క్లో పడి చాలా బిజీ అయిపోయాము అండ్ అంత కలవడానికి టైం దొరకట్లేదు అని. బట్ అదే కొంచెం కొన్నిసార్లు ఏదైనా పార్టీస్కి ఆర్ గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు అబ్బా ఎక్కడికి వచ్చేసాము అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇట్స్ నాట్ దట్ మనకు ఆ పార్టీ నచ్చట్లేదు ఆర్ ఆ గ్యాదరింగ్ నచ్చట్లేదు అని కాదు. కొన్నిసార్లు మనం ఉన్న మైండ్ సెట్ అయి ఉండొచ్చు, ఆ కొన్నిసార్లు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, జనాలు అండ్ వాళ్ళతో ఉన్న వైబ్, చాలా ఫ్యాక్టర్స్ మనల్ని ఇఫెక్ట్ చేస్తాయి. కానీ వాట్ కీప్స్ అస్ గ్రౌండెడ్ అనేది మాత్రం చాలా ముఖ్యము. ఎందుకు వెళ్ళాము? హోస్ట్కి ఒక రెస్పెక్ట్ చూపించడానికి వెళ్ళాము. చిన్న గ్యాదరింగ్ మనకు కూడా ఒక గెటవేలాగా ఉంటుంది అని వెళ్ళాము అని పలు రకాల కారణాలు ఉంటాయి. సో మనకి ఏ రీజన్ పాజిటివ్గా ఉంటుంది అన్నది పట్టించుకొని మిగతా వాడిని జస్ట్ వీ కెన్ జస్ట్ ఇగ్నోర్, ఎందుకంటే అవి ఏ విధంగా మనకి హెల్ప్ అవ్వవు. డిడ్ దోస్ రీజన్స్ బ్రింగ్ యూ దేర్? నో. వేరే వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేసే వాళ్ళు మనల్ని ఏమన్నా ఈవెంట్కి పిలిచారా అంటే అది కాదు. వాళ్ళని కలవడానికి మనం వెళ్ళామంటే అసలు కాదు. సో మనం వెళ్ళిన పర్పస్ ఏంటి అండ్ ఎవరిని కలవడానికి వెళ్ళాము, ఏం చేయడానికి వెళ్ళాము అన్న పాయింట్స్ని పట్టించుకొని దానికి కట్టుబడి ఉంటే వీ విల్ హ్యావ్ ద బెస్ట్ టైం ఎవర్. ఎందుకంటే ఏది వెళ్ళినా సరే మనము మన ఇండివిజువల్ సెంట్రిక్ ఉంటాము కాబట్టి మనకు నచ్చింది చేస్తాము, నచ్చిన వాళ్ళతో మాట్లాడతాము, నచ్చింది తింటాము, ప్రశాంతంగా ఇంటికి కూడా తిరిగి వస్తాము అండ్ వీ విల్ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు సచ్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్స్. సో ఇలా ప్రయారిటైజ్ చేసుకొని ఎవ్రీ డే ఒక మంచి బ్లిస్ఫుల్ డేగా, చెరిషబుల్ డేగా చేసుకోండి. కుదిరితే ఆల్సో డాక్యుమెంట్ యువర్ డే, బికాజ్ వెనక్కి తిరిగి చూసుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ లివ్డ్ లైఫ్ త్రూ దోస్ మెమరీస్ అని మనకు అనిపిస్తుంది. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఎస్ యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఈ లవ్వన్ని దీబలు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా
1: FM Rainbow 101.9.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. సెవెన్ 7:40 స్టూడియో క్లాక్ లో టైం యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఫ్రీడమ్ అందరికీ కావాల్సింది, కానీ మనకి ఎలా అంటే ఒక కేజ్లో ఉన్నట్టు అనిపించకుండా ఉన్న

ఏ విషయమైనా ఫ్రీడంగానే ఫీల్ అవుతాము. సో ఇప్పుడు కేజ్గా ఫీల్ అవ్వటము అంటే ఏంటి? ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తే హ్యాబిట్స్, రొటీన్గా చేసేవి ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోయేవి మన హ్యాబిట్స్. రొటీన్తో డెఫినెట్లీ బోర్ కొడుతుంది, దానివల్ల అసలు వేరే పని చేయడానికి ఫ్రీడమ్ లేదు అని అనిపిస్తుంది. బట్ నిజం చెప్పాలంటే రొటీన్ ఓన్లీ గివ్స్ అస్ ఫ్రీడమ్. అసలు హ్యాబిట్స్ అంటే ఏంటి? మన లైఫ్ స్టైల్ని ఒక షేప్ తీసుకొని వచ్చేవి హ్యాబిట్స్. డైలీ బేసిస్లో హ్యాబిట్స్ కన్సిస్టెంట్గా ఉంటే లాంగ్ రన్లో అవే లైఫ్ స్టైల్గా షేప్ అవుతాయి. హ్యాబిట్స్ వల్ల మన బయాలజికల్ క్లాక్ అనేది కూడా అడ్జస్ట్ అవుతుంది. ఎలా అంటే సన్ రైజ్ టు సన్సెట్ మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ అలైన్ అయి ఉంటే బయాలజికల్ క్లాక్ నేచర్ క్లాక్తోని అలైన్ అయి ఉన్నట్టు అనమాట. దట్ ఈస్ వెన్ యూ విల్ స్టే హెల్దీ ఫిజికలీ యాజ్ వెల్ యాజ్ మెంటలీ. అప్పుడు స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇండైజెషన్ ఇలాంటివి ఏమీ ఉండవు. బికాస్ టైంకి లెగుస్తున్నాము, టైంకి పడుకుంటున్నాము అండ్ టైంకి తింటున్నాము. బేసిక్స్ ఇవే కాబట్టి దే ఆర్ ఇన్ ప్లేస్. అండ్ ఇది ఓన్లీ హ్యాబిట్స్ వల్ల, రొటీన్ వల్ల అవుతుంది. ఇలాంటివి సెట్ ఉన్నప్పుడు, ఒక ఫ్లోలో ఆటోమేటిక్గా కొన్ని పనులు అయిపోతున్నప్పుడు, అఫ్కోర్స్ దేర్ ఇస్ అ రూమ్ ఫర్ మెనీ డిఫరెంట్ థింగ్స్. అండ్ వేరే చాలా పనులు చేయటమే కదా ఫ్రీడమ్ అనేది. 9 to 10 బ్రేక్ఫాస్ట్ టైం అనుకుంటే ఖచ్చితంగా 8:30కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము, 9 to 10 మధ్యలో తినేస్తాము. కానీ ఈ స్కెడ్యూల్ ప్లేస్లో లేకపోతే ఏమవుతుంది? మనం లేచినప్పుడు, ఆకలి వేసినప్పుడు అప్పుడు ఫుడ్ గురించి ఆలోచిస్తాము. అండ్ దట్ విల్ మెస్ అప్ ఎవ్రీ అదర్ టాస్క్ ఫాలోడ్ బై దాట్. అందుకు ఒక రొటీన్ అనేది ఫిక్స్ చేసుకొని ఉంటే, విత్ అ బఫర్ టైమ్, అగైన్ షార్ప్గా 6కి లేస్తాను, షార్ప్గా 7కి బయటకు వెళ్తానంటే అది వర్కౌట్ అవ్వదు. ఎస్, 6 to 6:30 ఒక పని పెట్టుకొని, బఫర్ ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకొక టాస్క్ నెక్స్ట్ రోలో బ్యాచ్ చేసుకుంటే ఒక బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది అండ్ ప్రతి పనులు అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. అనిపించడం ఏంటి? డెఫినెట్గా కనిపిస్తాయి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 7:43 స్టూడియో క్లాక్లో టైం. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: 7:59 స్టూడియో క్లాక్లో టైం. 8 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో.
1: వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి, భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితులు రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మనిర్భర్తపైనే ఆధారపడిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు

చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణతో సహా పలు చర్యలు ప్రకటించింది. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, మన్సుఖ్ మాండవ్యతో వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందని రెవెన్యూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఈరోజు సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశీష్ కుమార్ భూటాని రాష్ట ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో కలిసి సచివాలయంలో ఈరోజు రాష్ట సహకార అభివృద్ది కమిటీ సమావేశం నిర్వహించారు. భారత ఫార్మా రంగం గత కొన్నేళ్లుగా గణనీయ స్థాయిలో విస్తరిస్తోందని ఫారిన్ ట్రేడ్ హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జనరల్ అక్షయ్ చెప్పనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నమోదై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన 9378 కేసులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే ఇంకా ఉన్నాయని, ఆ ఫైళ్లను ఏపీఎస్హెచ్ఆర్సీకి బదిలీ చేస్తూ కేసుల వివరాలను టీజీహెచ్ఆర్సీ వెబ్సైట్లో ఉంచినట్లు కార్యాలయం అధికారులు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

8:09 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಫ್ಲೋ ಟೈಮ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ 101.9. ಮೀ ಆರ್ ಜೆ నందినితో. వెల్, మనకి జాయింట్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనం చూసి ఉంటాము. చూసి ఉన్నవేంటి, ఇప్పుడు కరెంట్ ఉన్నది కూడా అదే. దిస్ ఇస్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. కానీ ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ వేర్ ద బేసిక్ స్ట్రక్చర్, ఎందుకంటే అందరూ కలిసి ఉండేవాళ్ళు. ప్రాపర్గా ఒక ఇంట్లో ఒక హైరార్కీ ఉండేది. ఏదున్నా నాన్న చూసేవాడు, లేకపోతే నాన్నకి అప్రూవింగ్ అథారిటీ ఎవరు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి అప్రూవింగ్ అథారిటీ వాళ్ళ పేరెంట్స్. సో ఇలా ఇంట్లో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, అత్త, మామ అందరూ ఉండేవాళ్ళము. సో ఇలా ఉంటే మనం మెయిన్గా ఫ్యామిలీ బాండింగ్ ఒకటి ఉంటుంది. అది కాకుండా లాజికల్గా చూస్తే డిఫరెంట్ జనరేషన్స్ కలిసి ఒక దగ్గర కలిసిమెలిసి ఉండేవి. ఏదున్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఏమున్నా సరే అక్కడ కూర్చొని సర్ది చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆలోచించి పెద్దవాళ్ళు చెప్తే మన మంచి కోసమే చెప్పేవాళ్ళు కదా అని అనేవాళ్ళు. ప్రైవసీ అన్న మాటకి అసలు అక్కడ ప్లేసే లేదు. డిఫరెంట్ జనరేషన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు. కానీ వాళ్ళందరూ యునైటెడ్ అయ్యేది మాత్రము ఇల్లు అన్న ఒక ప్లేస్లో. ఏ వర్క్ చేసినా, స్కూల్కి వెళ్ళినా, బయట ఏ రకమైన ఎన్విరాన్మెంట్లో ఉన్నా సరే అందరూ ఇంటికి వస్తే అదొక వేరే ప్రపంచంగా మారిపోతుంది. కూర్చొని మాట్లాడుకోవడము, పనులు చేసుకోవడము, ఆడుకోవడము, ఫెస్టివల్ సెలబ్రేషన్.

అసలు ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది. సో జనరేషన్స్ అంటే అమ్మమ్మ తాత ఒక ఏజ్ ఆఫ్ ఒక పీరియడ్కి బిలాంగ్ అయి ఉంటారు, ఆ తర్వాత మన పేరెంట్స్, తాత మనము, మన సిబ్లింగ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జనరేషన్స్ ఉంటాయి. సో జనరేషనల్ క్యాటగిరీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. దెర్ ఆర్ మోర్ దాన్ 5 జనరేషనల్ క్యాటగిరీస్ అండ్ అవి ఏంటో మాట్లాడుకుందాము. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యర్ ఆర్జీ నాందిని. 8:11 స్టూడియో క్లాక్లో టైం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಮಾಟೈನಾ
0: ಪಾಟೈನಾ
2: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲೋ ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೆದಲ್ಲು
1: ಏ ಚೋಟೈನಾ
0: ಶ್ರೋತಲ ಆನಂದಾಲಗನಿ
1: ಮಧುರ ಗಾನಾಲ ಮನೋರಂಜನಿ
0: ಮನ ಜನರಂಜನಿ
2: ಮನಸ್ಸುನೇ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చేయాలి అని ఐ డోంట్ నో హూ గేవ్ ఇట్ అ థాట్ బట్ వీ హ్యావ్ దిస్. అండ్ ఈ మధ్యలో బాగా బాగా ట్రెండ్ అయిన వర్డ్స్ పిల్లలు పుట్టంగానే, ఓ నువ్వు జెన్జియా, జెన్ ఆల్ఫానా, జెన్ బీటానా, లేదా మిలీనియల్సా, ఇలా పదాలు వింటున్నాము. బట్ డూ వీ యాక్చువల్లీ నో వాట్ దే మీన్? వెల్, చూద్దాము ఇప్పుడు అవి ఏంటి అనేది. సో మనకి చూస్తే ఒక 9 to 10 క్యాటగిరీస్ ఆఫ్ జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరేషన్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక టైం పీరియడ్లో పుట్టిన పీపుల్. వెల్, సో 1883 నుంచి 1900 వరకు లాస్ట్ జనరేషన్గా టర్మ్ చేశారు, బికాస్ మేబీ వాళ్ళకి ఏం రీజన్స్ ఉన్నాయో విడోను. కమింగ్ టు 1901 to 1927, గ్రేటెస్ట్ జనరేషన్గా క్యాటగరైజ్ చేశారు. అండ్ ఆ టైం పీరియడ్లోనే ఇఫ్ వి సీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఫస్ట్ ఇండిపెండెన్స్ కోసము స్ట్రగుల్ జరగడము, అండ్ ఆ టైం పీరియడ్లోనే చాలా రెవల్యూషనరీ యాక్టివిటీస్, నేషనలిజం అని బయటకు వచ్చాయి. వీ హ్యావ్ సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్. కమింగ్ టు 1928 to 1945 ఇస్ ద సైలెంట్ జనరేషన్. ఆ తర్వాత 1946 నుంచి 1964 వీళ్ళని బేబీ బూమర్స్ అన్నారు. దెన్ 1965 నుంచి 1980 వరకు దిస్ జనరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ జెన్ ఎక్స్. నెక్స్ట్ 1981 నుంచి 1996 వరకు మిలీనియల్స్ అన్నారు. దెన్ 1997 నుంచి 2012 ఆ కాల్ యాజ్ జెన్ జీ, ఫాలోడ్ బై 2013 to 2025 జెన్ ఆల్ఫా, దెన్ ఫాలోడ్ బై జెన్ బీటా స్టార్టింగ్ ఫ్రమ్ 2025 to 2036. ఇప్పటి వరకు అయితే 2036 వరకు క్యాటగరైజేషన్ చేశారు. అండ్ దిస్ క్యాటగిరీ ఈజ్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్, సిచ్యువేషన్, సర్కమ్స్టెన్సెస్, ఐడియాలజీ, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీస్. ప్రతి జనరేషన్ ప్రీవియస్ జనరేషన్ నుంచి ఎవాల్వ్ అయినదే, బీట్ అ గుడ్ వర్జన్ ఆర్ అ బెటర్ వర్జన్ ఆఫ్ ఇట్. టెక్నాలజికల్ ఎవల్యూషన్, లైఫ్ స్టైల్ ఎవల్యూషన్, ఐడియలాజికల్ పర్స్పెక్టివ్ ఎవల్యూషన్ వల్ల డెఫినెట్లీ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఒక మార్పు అనేది ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఎంత ఎవాల్వ్ అయినా సరే, ఎన్ని జనరేషన్స్ మారినా సరే, ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ దాట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎవర్గ్రీన్ ఇన్స్టెన్సెస్ ఖచ్చితంగా హిస్టరీలోనే ఉంటాయి. అండ్ ఇవాళ ఏం చేస్తున్నామో అదే హిస్టరీగా మారుతుంది. కాబట్టి బీ కాన్షియస్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్ టుడే, బికాస్ హిస్టరీస్ ఆర్ మేడ్. అలా ఊడిపడవు హిస్టరీస్. సో మనము మన వంతు అయినంత ఎంత చేయగలిగితే అంత, ఇఫ్ యూ డూ ఫర్ అ బెటర్మెంట్ ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ రాజీ నందిని. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0855.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

8:43 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಶೋ ಟೈಮ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಹ್ಯಾಂಡ್ಮೇಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಅಂತೆ ಒಕ ಹ್ಯೂಮನ್ ಟಚ್ ಉಂಟುಂದಿ ಕಾಬಟ್ಟಿ ದೇ ಆರ್ ವೆರಿ ಸ್ಪೆಷಲ್. ಯೂಶ್ವಲಿ ಹ್ಯಾಂಡ್ಮೇಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ಸ್ ಲೇಕಪೋತೇ ಆನ್ಲೈನ್ಲೋ ಎಕ್ಕಡ ಚೂಸಿನಾ ದೇ ಆರ್ ವೆರಿ ಎಕ್ಸ್ಪೆನ್ಸಿವ್ ದ್ಯಾನ್ ದಿ ಅದರ್ ಥಿಂಗ್ ಕದಾ, ಅದರ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್, ಮೆಷಿನ್ ಮೇಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್. ಹ್ಯಾಂಡ್ಮೇಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಒಕ್ಕಟಿ ಚೇಯಾಲಿ ಅಂತೇ ಅಂತ ಟೈಮ್ಲೋ ಮೆಷಿನ್ ಮೇಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಮನಮು ಬಲ್ಕ್ಲೋ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಚೇಸೇಯಚ್ಚು. ಕಾನಿ ಮೆಷಿನ್ ಮೇಡ್ಲೋ ಪರ್ಫೆಕ್ಷನ್ ಉಂಟುಂದಿ, ಕಾನಿ ಆ ಹ್ಯೂಮನ್ ಟಚ್ ಉಂಡದು. ದಟ್ ಈಸ್ ವೇರ್ ಹ್ಯಾಂಡ್ಮೇಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಆರ್ ಆನ್ ದಿ ಎಡ್ಜ್. ಮನ ಎಂತ ಬಾರ್ಗೇನ್ ಚೇದಾಮನ್ನ ಅಕ್ಕಡ ಮನಸ್ಸು ಒಪ್ಪೋದು, ಬಿಕಾಸ್ ಅಕ್ಕಡ ಮನುಷ್ಯರು ಇನ್ ರಿಯಲ್ ವಾಳ ಚೇತುಲ್ತೋ ಟೈಮ್ ಪೆಟ್ಟಿ ದೇ ಆರ್ ಮೇಕಿಂಗ್ ಸಮಥಿಂಗ್. ದಾಂಟ್ಲೋ ನಿಜಂಗಾ ಚೆಪ್ಪಾಲಂತೆ ದೇರ್ ಈಸ್ ಲೈಫ್ ಇನ್ ಹ್ಯಾಂಡ್ಮೇಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್. ಅಂದಕೇ ವಾಟಿಲೋ ಒಕ ವಾರ್ಮ್ತ್ ಉಂಟುಂದಿ, ಒಕ ಅಫೆಕ್ಷನ್ ಕೂಡ ಉಂಟುಂದಿ. ಸೊ ಇಲಾ ಹ್ಯಾಂಡ್ಮೇಡ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ಕಿ ಮನ ಲೋಕಲ್ ಆರ್ಟಿಸಾನ್ಸ್ಕಿ ಚಾಲಾ ಚಾಲಾ ಮೋಟಿವೇಷನ್ ಅವಸರಮು. ಆ್ಯಂಡ್ ದ್ಯಾಟ್ ಮೋಟಿವೇಷನ್ ಈಸ್ ದ ಬಯರ್ಸ್. మనం ఎంత ఇంట్రెస్ట్గా వాటిని కొనుక్కుంటాము, ఎంత ఇంట్రెస్ట్గా ప్రమోట్ చేస్తాము, ప్రిజర్వ్ చేస్తాము, దాన్ని బేస్ చేసుకునే కదా వాళ్ళకి ఇంకా ఇంకా ప్రొడక్ట్స్ని క్యూరేట్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది, మోటివేషన్ వస్తుంది. ఇలాంటివన్నీ చాలా కల్చరల్ రిలేటెడ్ ఉంటాయి. ఒక ప్లేస్కి, ఒక ఏరియాకి, ఒక ఎన్విరాన్మెంట్కి కన్ఫైన్ అయ్యి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ కండిషన్స్కి తట్టుకునేలాగా యుటెన్సిల్స్ అవనివ్వండి, ఫ్యాబ్రిక్ అవనివ్వండి, ఆర్ ద మెటీరియల్స్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే మెటీరియల్స్, ఇవన్నీ చాలా అథెంటిక్గా నేటివిటీకి దగ్గరగా ఉంటాయి. దట్ ఈస్ బికాస్ అక్కడ టెంపరేచర్స్ని మేనేజ్ చేసుకోవడానికి, అక్కడ దొరికే ఫుడ్కి సస్టైన్ అవ్వడానికి ఇలా. అందుకే వీ సీ అ లాట్ ఆఫ్ డైవర్సిటీ, బికాస్ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో వీ హ్యావ్ వెరీ డైవర్సిఫైడ్ క్లైమేట్. అండ్ ఈ క్లైమేట్కి కోపప్ అవ్వడానికి లైఫ్ స్టైల్లో చాలా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ మనము చూస్తూ ఉంటాము. కలర్స్ కూడా దే ప్లే అ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఇప్పుడు రాజస్థాన్ లాంటి ప్లేసెస్లో ఇఫ్ వీ సీ ఎవ్రీథింగ్ ఈజ్ కలర్ఫుల్, వాళ్ళ డ్రెస్సెస్ అవనివ్వండి, లేకపోతే ద ఎన్విరాన్మెంట్, ది హౌసెస్ దే లివ్ ఇన్, ఇట్ ఈస్ కలర్ఫుల్. ఎందుకు అంటే అక్కడున్న హీట్ని అబ్జార్బ్ చేసి వైబ్రెంట్గా కనిపించడానికి, కూల్గా మెయింటైన్ చేయడానికి అవన్నీ ఎవాల్వ్ అయ్యి వచ్చినవి. ఏది ఒకరోజు ఫామ్ అవ్వదు. అందుకు హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ అథెంటిక్ అండ్ వెరీ నేటివ్. సో తెలంగాణలో కూడా ఒక ఆర్టికల్ మీద ఒక హౌ డు ఐ సే, ఒక డిఫరెంట్ ఆర్ట్ ఫామ్, క్రాఫ్ట్మెన్షిప్ ఉంది. అండ్ దాన్ని బిద్రి ఆర్ట్ అని అంటారు. అది చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉంటాయి దాంతో, అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు సీ. దాన్ని మనము ఆర్టికల్స్ మీద, అదొక మెటల్ వర్క్ అన్నమాట, సో ఆర్టికల్స్ మీద, షో పీసెస్ మీద దాన్ని చేస్తారు. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ సిల్వర్. చాలా థిన్ షీట్ ఆఫ్ సిల్వర్తోని ఈ ఆర్ట్ వర్క్ అనేది చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఎలాంటి మెషినరీ యూసేజ్ ఉండదు, అందుకే బిద్రి ఆర్ట్ని చూడంగానే ఇలా ఐడెంటిఫై చేయొచ్చు, బికాస్ ఇట్ హ్యాస్ దట్ ఎసెన్స్. So if you ever come across such kind of articles,

to ప్రిజర్వ్ దెమ్ బికాస్ దే ఆర్ ద లివింగ్ లివింగ్ ఆర్టికల్స్ అని నేను అంటాను. బికాస్ మెషిన్లో మెషిన్ వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్లో దే ఇస్ యాక్చువల్ హ్యూమన్ వైబ్రేషన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ దేర్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్లో టైం 8:47. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో

మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 922 ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ ಲೋ ಡೈಮ್ ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ವೆಲ್, ఆరా ఫార్మింగ్ అన్నది ఒక వైరల్ వర్డ్. ప్రస్తుతానికి ఫార్మింగ్ గురించి తెలిసినా తెలియకపోయినా ఆరా ఫార్మింగ్ అయితే అందరూ చేసేస్తున్నారు. అండ్ దట్ ఈస్ బికాస్ టు మెయింటైన్ యువర్ ఓన్ మెంటల్ స్పేస్. ఎగ్జాక్ట్లీ, థర్డ్ ఎక్స్టర్నల్ పార్టీస్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇఫెక్ట్ అయ్యే మన మెంటల్ స్పేస్ని డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని ఒక సీక్వెన్స్లో ఒక సాచురేషన్ పాయింట్లో మెయింటైన్ చేయడమే ఆరా ఫార్మింగ్ అని అంటున్నారు. దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ అ జెన్జీ లింగో, బట్ ఎవరైనా ఏ జనరేషన్ వాళ్ళైనా దీన్ని అడాప్ట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ అ బెటర్ మెంటల్ స్పేస్. అది ఎందుకు అంటే డే టు డే యాక్టివిటీస్ని ప్రొడక్టివ్గా డీల్ చేయడము, ఏది నెససరీ ఏది అన్నెససరీయో డిఫరెన్షియేట్ చేసుకొని అలా గెట్ ఆన్ అయిపోవడము విత్ అ పాజిటివ్ మైండ్ సెట్. అగైన్, అసలు స్ట్రెస్ అవ్వకుండా ఎస్ అయితే అవుతుంది, లేకపోతే అవ్వాల్సిన టైంగా అవుతుంది అన్న మైండ్ సెట్నే ఇన్ షార్ట్గా చెప్పాలంటే ఆరా ఫార్మింగ్ అని అంటారు. యు ఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఈజ్ యువర్ ఆర్జే నందిని సైనింగ్ ఆఫ్. యాజ్ ఐ ఆల్వేస్ సే, లివ్ లాఫ్ అండ్ ఎంజాయ్. బాయ్ బాయ్.